ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 29వ రోజు.

క్రీస్తకం 2026 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 35 సెకండ్లు అయింది. మంచివారి దగ్గర నేర్చుకునే పాఠాలు, చెడ్డవారి దగ్గర నేర్చుకునే గుణపాఠాలు జీవితంలో ఎప్పుడూ నీకు గొప్పగా ఉపయోగపడతాయి అని అన్నారు గౌతమ బుద్ధుడు. శ్రోతలకు శుభోదయం.

0: సన్నతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషిత వింటారు. సమర్పణ కృపాకర్ నిట్ట.
1: ఎవరితో సహవాసము చేయకూడదు. సామెతల గ్రంథము 23:20. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకుము. ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులతో సహవాసం అసలు చేయకూడదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అందులో మొదటిది ద్రాక్షారసము త్రాగువారితో నైనను అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ద్రాక్షారసము అనగా మద్యము అని అర్థం. ఎవరైతే మద్యము ఎక్కువగా తీసుకొని మత్తులై ఉంటారో వారితో మనం ఎక్కువగా సహవాసం చేయకూడదు. వారితో మనం మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని వారితో చర్చించినప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, నా ఆరోగ్యమే కదా పాడయ్యేది, నేనే కదా పాడైపోయేది, నీకెందుకులే అని మనతో వాదించుచూ వస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 6 రకములైనటువంటి పరిస్థితులు మద్యముతో పొద్దుపుచ్చుకునే వానికి కలుగుతాయని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. సామెతల గ్రంథం 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చుకున్న వారికే గదా అని వ్రాయబడింది. ఎప్పుడైనా మద్యం పుచ్చుకొని మత్తుగా రోడ్డు ప్రక్కన పడి ఉన్న వ్యక్తిని ఎవరైనా చూసి ఆయన దగ్గరికి రావడానికి, ఆయనను లేపడానికి సాహసం చేయరు. అదే రోడ్డు మీద బైక్ మీద వెళుతున్నటువంటి వ్యక్తి స్కిడ్ అయి ఒకవేళ పడిపోతే ఆ రోడ్డు మీద వెళుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పడిపోయిన వ్యక్తి దగ్గర ఆగిపోతారు. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గర ఆగడమే కాకుండా ఆరాట పడతారు. గాయాలు ఎక్కడ తగిలాయా, ఏం జరిగిందా, ఏమైందా అనేటువంటి విషయాన్ని గమనిస్తూ వీలైతే ఆంబులెన్స్ కూడా వారే ఫోన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అటువైపుగా వెళ్లేవారు ఏంటా జనసంద్రము అని చూస్తూ ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడే ఉండిపోతారు. ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుందో కదా. ప్రియ శ్రోతలారా, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటే రోడ్డు, ఒకే విధంగా పడిపోయినటువంటి వ్యక్తులు. ఒక వ్యక్తి మద్యం మత్తులో పడిపోయాడు, ఒక వ్యక్తి బైక్ మీద నుంచి పడిపోయాడు. సమాజము ఎవరికి సహాయం చేయడానికి ఆరాట పడింది అనంటే బైక్ మీద నుంచి పడిపోయిన వ్యక్తికే సహాయం చేయడానికి ఆరాట పడింది. ద్రాక్షారసము పుచ్చుకొని మద్యము మత్తులో పడిపోయిన వ్యక్తిని ఈ సమాజం పట్టించుకోవడానికి ఇష్టపడలేదు. ప్రియ శ్రోతలారా, మద్యం పుచ్చుకొనుట ద్వారా మన విలువ సమాజంలో తగ్గిపోతుందని ఈ ఒక్క ఉదాహరణ మనకి చెప్పకనే చెబుతుంది. గమనించండి, ఈ ఒక్క విషయం మాత్రమే కాదు గాని, ఒకవేళ వివాహం జరిగినటువంటి వ్యక్తులు గనక ఇలాగే మద్యం మత్తులో పడిపోతే అక్కడ కుటుంబం ఎదుర్కొనేటువంటి దుఃఖము అంతా ఇంత కాదు. భార్య హృదయంలో రైళ్లు పరిగెత్తినట్లుగా శ్రమ దుఃఖము పరిగెడతా ఉంటది. పిల్లలైతే మా నాన్నగారు ఏదైనా నాకు తీసుకొస్తారని ఆ గుమ్మం దగ్గరకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మద్యము కుటుంబాన్ని దుఃఖసాగరంలో నింపుతుంది. కనుక మద్యము పుచ్చుకోవడం ఏమాత్రము మంచిది కాదని సామెతల గ్రంథకర్త సొలొమోను రాజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గౌరవ మరియు

0: మర్యాదలు కోల్పోవడమే కాదు, ఇల్లు స్థలము తెలియక మద్యం మత్తులో మత్తుడై పడిపోవడం, ఆ వ్యక్తి గురించి ఎవరూ ఆలోచించకుండా ఆ సమాజం అగౌరవపరచడం, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు. కనుక మద్యము ఆరోగ్యానికి మాత్రమే హానికరము కాదు గాని కుటుంబానికి కూడా హానికరం. ఎంతో మంది దుఃఖ సాగరంలో ఉండిపోవడానికి కారణంగా మిగులుతూ ఉంది. సరదాగా మొదలైన ఆ సరదా అలవాటుగా మారకూడదని ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను.
1: శ్రీ నిట్టా కృపాకర్ సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

0: చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం మన దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న వ్యవసాయ రంగాల్లో ఒకటి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో చెరువుల ఆధారిత చేపల సాగు రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ప్రధాన వృత్తిగా మారింది. పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చడంలో, పోషకాహార భద్రతను కల్పించడంలో, గ్రామీణ ఉపాధిని పెంపొందించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక చేపల సాగులో అధిక సాంద్రతలో చేపల పెంపకం, అధిక మేతల వినియోగం, సరైన యాజమాన్య పద్దతుల లోపం వలన చెరువులో నీటి నాణ్యత క్షీణించి అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వ్యాధుల నియంత్రణ కోసం రైతులు అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం, రసాయనాలు ఉపయోగించడం జరుగుతుంది. కానీ దీనివల్ల సూక్ష్మజీవులు మందులకు నిరోధకతను పెంచుకుని సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చెరువు పర్యావరణాన్ని సహజ సిద్దంగా మెరుగుపరిచి వ్యాధులను నివారించే పద్దతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రోబయోటిక్స్ వినియోగం ఒక సుస్థిరమైన, సమర్థవంతమైన పరిష్కారంగా ముందుకు వచ్చింది. ప్రోబయోటిక్స్ అనేవి ఉపయోగకర సూక్ష్మజీవుల సముదాయం. ఇవి చెరువు నీటి నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా చేపల ఆరోగ్యం వృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు లాభదాయకంగా ఉంది. ప్రోబయోటిక్స్ అనేవి జీవించి ఉండే ఉపయోగకర సూక్ష్మజీవులు. ఇవి చేపల సాగులో, చెరువు నీటిలో, నేల, ఇంకా చేపల జీర్ణకోశంలో సహజ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీటిని మంచి బ్యాక్టీరియాగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇవి హానికర సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకుని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఏర్పరుస్తాయి. చేపల చెరువు ఒక సమతుల్య జీవన వ్యవస్థగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగకర, హానికారక జీవులు రెండూ ఉంటాయి. ఈ సమతుల్యత దెబ్బతింటే నీటి నాణ్యత క్షీణించి చేపలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను నివారించడంలో ప్రోబయోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెరువులో ఉపయోగకర సూక్ష్మజీవుల వృద్ధిని పెంచి హానికర బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాకుండా చెరువులో పేరుకుపోయే మేత అవశేషాలు, సేంద్రియ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతూ నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం అత్యంత ప్రాముఖ్యతను కలిగింది. ఇవి చెరువు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తూ చేపల ఆరోగ్యం, ఇంకా ఉత్పాదకతను పెంపొందించడంలో సహాయపడతాయి. ప్రోబయోటిక్స్ వాడటం వల్ల చెరువుల్లో ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చేపల పెంపకంలో ప్రధానంగా మూడు రకాల ప్రోబయోటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. నీటిలో వాడే ప్రోబయోటిక్స్, మేతలో వాడే ప్రోబయోటిక్స్, ఇంకా చెరువు నీళ్లలో వాడే ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ లో సాధారణంగా అనేక రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు ఉంటాయి. చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్ వంటి బ్యాక్టీరియా చెరువులోని నత్రజని చక్రాన్ని సమతుల్యంగా ఉంచి అమోనియా వంటి హానికర పదార్థాలను తక్కువ హానికర రూపాలకు మార్చడంలో సహాయపడతాయి. అలాగే లాక్టోబాసిల్లస్ వంటి సూక్ష్మజీవులు చేపల జీర్ణకోశంలో లాభదాయకంగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
1: చేపల పెంపకంలో ప్రోబయో

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని, రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 చిత్రగీతాలు, 7:30 రసమయి సాహిత్య కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయస్ కార్యక్రమం 57వ భాగం. ఇందులో శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి స్వామివారి జీవనయానం గురించి శ్రీ తాతోలు దుర్గాచారి గారి సంభీక్షణ ప్రసారమవుతుంది. 7:45 లలిత గీతాలు, 8:00 సమాచార ప్రభాత, 8:15 మార్నింగ్ సాంగ్లోని వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మరతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేన ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:30 ఏకచిత్రగానం, 10:00 ఆదిత్యుడికి ఎన్నో ఆలయాలు ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతల ప్రసారం. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 చిత్రగీతాలు ఉంటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లకోట ఖమ్మం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.

ఒంటిగంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్డే న్యూస్, 2:15 దోపహరి సమాచారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 3:00 అనివార్యం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ బీవీ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 4:10 భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆధ్వర్యంలో 19 మరియు 20 తేదీలలో ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం 4:10 నుంచి. అనంతరం చిత్రగీతలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలు, 6 గంటల 10 నిమిషాల ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవస్థ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం ప్రసారమవుతుంది, 7 గంటల 45 నిమిషాలకు కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 8 గంటలకు తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి, 8 గంటల 30 నిమిషాలకు కిన్నెరల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8 గంటల 40 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9 గంటల 15 నిమిషాల స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 9 గంటల 30 నిమిషాలకు మధురిమ ఆపాత మధుర గీతాలు, ఇక 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటల 45 నిమిషాలు.

0: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతిలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్టాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
2: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.
1: రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు బజారుకు మంత్రి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. తొలి దశలో 48 దుకాణాలు, రెండో దశలో మరో 200 దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని సాగర స్వచ్ఛతా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెదజాలరిపేటలో ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు. సముద్ర వ్యర్థాల సేకరణలో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులు, స్కూబా డ్రైవర్లతో మాట్లాడారు. మురుగు కాలువల శుభ్రతకు మహావిశాఖ నగరపాలక సంస్థ వినియోగిస్తున్న ఆధునిక రోబో పనితీరును పరిశీలించారు. సాగర స్వచ్ఛతలో

0: భాగంగా 1200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యమని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గడిచిన వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను తెలియజేసే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వార్తా వాహిని ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తొలుత విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో పరిశుభ్రతను పరిశీలించారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మున్సిపల్ అధికారులు జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి స్వయంగా వ్యర్థాలను తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన నిన్న రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవను నిర్వహించారు. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేశారు.
2: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శనివారం రాత్రి అత్యంత వైభవంగా గరుడ సేవ జరిగింది. విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహన సేవలను టిటిడి నిర్వహించనుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని 395 గ్రామాల్లో నిన్నటి నుంచి ప్రారంభించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని వచ్చే నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తెలిపారు. కార్యక్రమాలను మండల పరిషత్ అభివృద్ది అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆది కర్మయోగి వాలంటీర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్థానిక సంస్థలు గ్రామ ప్రజల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సూక్ష్మ పోషకాలు, జీవ ఎరువులు, పచ్చిరొట్ట వినియోగాన్ని పెంచాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సహజ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. నకిలి నాసిరకం ఎరువులు, పురుగుమందుల ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీ సాగుకు అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్దం చేయాలన్నారు. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగానూ, ఎల్లుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగానూ మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా 20తమే రోజగార మేళాయాం వివిధ ప్రశాసకీయ విభాగేషు నవనియుక్తానాం యూనాం కృతే 51,000 నియుక్తిపత్రాణి వీడియో కాన్ఫరెన్సింగ్ ఇతి దృశ్య శ్రవ్య మాధ్యమేన వితరితాని. అస్మినవసరే శ్రీమోదీ వికసితస్య ఆత్మనిర్భరస్య చ భారతస్య నిర్మాణే యూనాం మహత్వపూర్ణాం భూమికాం ప్రతిపాదితవాన్. సహ అవదత్ యత్ అద్యతనేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ యూనః భవిష్యస్య సజ్జతాయై ఆవశ్యకతాయై కౌశలైః అవసరైః చ సుసజ్జయితుం నిరంతరం ధ్యానం ప్రదత్తమస్తి. భారతస్య ప్రముఖస్య సెమీకండక్టర్ సమ్మేళనస్య పంచమం సంస్కరణం 26,000 సెమీకాన్ ఇండియా హ్యః నవదిల్ల్యాః యశోభూమౌ సఫలతయా సమాప్తం. సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ద ఇకోసిస్టమ్ ఇతి విషయస్యాంతర్గతం త్రిదివసీయేస్మిన్ సమ్మేళనే 600+ ప్రదర్శకాః భాగం భజితవంతః. ఏతేషు ప్రాయః 300 అంతరాష్ట్రీయ ప్రతిభాగినః 50 దేశానాం ప్రతినిధయః 150+ వక్తారః చ ఆసన్. త్రిషు దినేషు సెమీకండక్టర్ విన్యాసః నిర్మాణం ఉపకరణాని తథా సామగ్రయః విద్యుత్ కృత్రిమ బుద్ధిమత్తాది 45 యావత్ సంధిపత్రాణి ఘోషణాః సామరిక ఉపక్రమాః చ దృష్టాః. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః సెమీకండక్టర్ ఉద్యోగే సైబర్ ఆక్రమణానాం కృతే సావధానం అకరోత్. కేచన దేశాః భారతస్య సెమీకండక్టర్ మూల్య శృంఖలాయాం ఉన్నతిం నైచ్ఛంతి, అతః తే కస్యాపి ప్రకరణస్య వ్యవధానస్య చ కృతే సజ్జాః భవేయుః. ह्यः नवदिल्ल्याम् एकस्मिन् वार्तावाहिन्या सह वार्तालापं कुर्वन् श्रीवैष्णवः अवदत् यत् भारतं सम्भाव्य भूराजनैतिक सङ्कटानां विषये निरन्तरम् अवधानं कर्तव्यम्, यतः अधुना भारतं चिप्स विन्यासं कर्तुं च समर्थः देशत्वेन उद्भूतः अस्ति.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: వికసిత భారతస్య కృతే శత సప్తాహానాం నషా ముక్త యువాభియానం అద్య ప్రముఖం రాష్ట్రవ్యాపి యూనాం సంఘటనం ద్రష్టుం శక్నోతి. యువ ప్రకరణానాం క్రీడా మంత్రాలయః అవదత్ యత్ దేశస్య 67,000 స్థానేషు రాష్ట్రీయ సంకల్ప సమారోహస్య ఆయోజనం క్రియతే. మంత్రాలయేన ఉక్తం యత్ కార్యక్రమోయం 71,400 మండలానాం మై భారత్ కార్యాలయేషు 96,500 స్థానైః సహ సహభాగి సంస్థాసు ఆయోజయిష్యంతే. మంత్రాలయః అధోరేఖితవాన్ యత్ అయం ప్రముఖః ఉపక్రమః ప్రశాసకీయ యువా శాఖానాం ఆధ్యాత్మిక సమూహానాం శీర్ష వ్యాపార ప్రకోష్ఠానాం మహావిద్యాలయానాం స్థానీయ సంఘటనానాం చ సంయోగేన శతశః స్థానేషు కార్యక్రమాణాం సంచాలనాయ విశాల రాష్ట్రియ జాలస్య శక్త్యా ప్రవర్తతే. నిర్వాచనాయోగః అద్య రాష్ట్రీయ రాజధాన్యాం సర్వేషు మతదాన కేంద్రేషు విశేష శిబిరాణి ఆయోజయిష్యతి. ప్రతిదినస్య అభియానస్య ఉద్దేశ్యం నాగరిక నూతన సమావేశనే నిర్వాచక సూచ్యాం ప్రస్తావిత సమావేశనస్య అథవా నామ విలోపనస్య ఆక్షేపైః నిర్వాచక సూచ్యాం వివరణానాం సంశోధనే చ సహాయ్యం కర్తుం భవిష్యతి ఇతి వార్తాః.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
1: గోదావరి పుష్కరాలకు చెన్నూరులో 70 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్టు కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిర్మించనున్న పుష్కర ఘాట్ కు మంత్రి శంకుస్థాపన చేశారు. పుష్కరాలకు 100,000 మంది భక్తులొచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 17 కోట్లతో పెద్ద చెరువును టూరిజం స్పాట్ గా, 30 కోట్లతో అమృత్ 2.0 పనులు, 5.50 కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హర్కర వేణుగోపాల్ తెలిపారు. గిరిజనుల హక్కుల పరిరక్షణకు జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల్లోని భూ సమస్యలపై గిరిజనుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ప్రాంతంలో పర్యటించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ధరణి, భూభారతి పేరుతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడబందీగా పూర్తి చేయాలని జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్ లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 170,000 మ్యాపింగ్ కాని అనమోలిస్ ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా 110,000 నోటీసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మిగిలిన 60,000 నోటీసులు పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. మంచిర్యాల జిల్లాలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇళ్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల మార్కెట్ ఏరియాలో 22A బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల భూములను కబ్జా చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 22A కు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాలలోని గణేష్ మంటపాలను ఆయన సందర్శించి బొజ్జ గణేష్ మంటపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను పోలీసుల అనుమతులు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా విద్యాశాఖాభివృద్దికి తోడ్పాటునందిస్తూ రాష్ట స్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్ కు 2026 సంవత్సరానికి విశిష్ట ప్రతిభ అవార్డు లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుని మంచిర్యాల జిల్లా తొలి స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని SRP-1 ఇంక్లైన్ గని 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గని ఏజెంట్ రవికుమార్ అధ్యక్షతన, మేనేజర్ ఆత్మారాం సహాని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ పీపీకే వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకిచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన PRTU-TS జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ఫాస్ట్ పథకంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సింగరేణి సంస్థ భాగస్వామ్యంతో 8 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీకృత వంటశాల ద్వారా మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలోని 17 మండలాల పరిధిలో 691 పాఠశాలలు, 13 జూనియర్ కళాశాలలకు చెందిన సుమారు 50,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని సరఫరా చేస్తున్నారు.
0: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
2: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకో సిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్ కు చెందిన టెక్ బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్ కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్ లో ఉజ్బెకిస్తాన్ తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీ కండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.

0: అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహ అవసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట.

మీరింతవరకు కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం

కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లి రోజు

0: పుట్టిన రోజు పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రసమయి సాహితీ కార్యక్రమం.
3: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: నవత, సమత, మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం
3: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
4: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
5: ఈనాటి రసమయి కార్యక్రమంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవనయానంపై శ్రీ తాతోలు దుర్గాచారి గారి సంవీక్షణ.
6: కాలజ్ఞాన సృష్టికర్త, సంఘ సంస్కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంపై జీవనయానం సంవీక్షణ. వీరబ్రహ్మం గారి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వారు రాసిన కాలజ్ఞానం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన గొప్ప యోగి. సాంద్ర సింధు వేదము అనే ప్రఖ్యాతిగాంచిన కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి. ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబ సప్తశతి, వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి జ్ఞానబోధన చేసిన జగద్గురువు. కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి శాలివాహన శకం 1693లో సజీవ సమాధి పొందారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల ప్రసిద్ధి పొందిన కందిమల్లయ్యపల్లె కాలక్రమేణా బ్రహ్మంగారి మఠంగా పేరుగాంచింది. లోకంలో ఎక్కడ ఏ వింత జరిగినా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు అంటుంటారు. ఆ విధంగానే కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. అట్టి గొప్ప యోగి మహనీయుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి సరస్వతి నదీ తీరాన బ్రహ్మాండపురం అనే గ్రామంలో ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు అనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే అసాధారణమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ భవిష్యత్తు గురించి పద్యరూపంలో కాలజ్ఞానాన్ని రచించారు. రాబోయే కాలంలో జరగబోయే వింతలు, విశేషాలను ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచిన మహాయోగి. ఆయన వ్రాసిన భవిష్యవాణియే కాలజ్ఞానం అంటారు. సమాజంలో కులమతాల విభేదాలను నిరాకరించి అందరూ సమానమేనని, మానవత్వమే గొప్ప గుణమని చాటి చెప్పారు. భవిష్యత్తుపై చెప్పిన విషయాలు బ్రహ్మంగారిలాగానే మర్మగర్భంగా ఉంటాయి. విజయనగర సామ్రాజ్యం వైభవంగా రాజ్యమేలుతున్న కాలం అయినా అప్పటికే కలి ప్రభావం ఎక్కువై ధర్మమునకు హాని కలుగుట ప్రారంభమైంది. అప్పటికి కందిమల్లయ్యపల్లిలో జన్మించి బాల్యం నుండే జ్ఞానబోధ చేస్తూ చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించారు బ్రహ్మంగారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్రను సంకలనంగా శ్రీ వీరబ్రహ్మచారి అనేక పరిశోధనలు చేసి మొత్తం 23 ప్రకరణములతో రచించారు. కలియుగమున పాపులు అధికమై ధర్మదేవత శోకించి ఒకనాడు వైకుంఠమునకు ఏతించి శ్రీహరి వద్దకేగి భూలోకమున జరుగు అకృత్యాలను విన్నవించి ధర్మ సంస్థాపనకై భూలోకమున అవతరించి రక్షింపమని కోరగా శ్రీహరి ఆమె మర ఆలకించి అలాగే అవతరించదని

అని అభయమిచ్చి పంపెను. పిమ్మట బ్రహ్మను పరమేశ్వరుని పిలిచి, బ్రహ్మ శంకరులారా, మనము తిరిగి భూలోకమున అవతారము దాల్చవలసి ఉన్నది అని చెప్పి వారిని అవతారమును దాల్చుటకు సిద్ధం చేశాను. ఆ విధంగా శ్రీహరి భక్తులైన యనమదల వీరభోజాచార్యులు, వీర పాపమాంబ దంపతులకు కుమారుడుగా జన్మించాను. వీరంబొట్లు, వీరప్ప, వీరబ్రహ్మము అనే పేర్లతో పిలువబడతానని చెప్పాను. ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులు దంపతులకు సంతానము లేకపోవటచే సంతానము కొరకు తీర్థయాత్రలు చేయసాగిరి. అంతా ప్రకృతాంబ గర్భము దాల్చగా సంతసించి తిరిగి స్వగృహమునకు యతించే సమయమున ఒకనొక అడవిలో నిర్జన ప్రదేశంలో ప్రసవ వేదన పడుతూ ప్రకృతాంబ మగ శిశువును ప్రసవించాను. మగ శిశువు జన్మించగానే భర్త శాపగ్రస్తుడై మరణించాను. అంతా ప్రకృతాంబ దుఃఖితురాలై సమీపమునే ఉన్న ఆత్రి మహాముని కడకేగి జరిగిన వృత్తాంతమును చెప్పి ఆ శిశువును ఆ మహామునికి అప్పగించి తాను కూడా నదిలో పడి ప్రాణమును విడిచాను. నందికొండ సమీపమున పాపగ్ని మఠమున విశ్వబ్రాహ్మణుడగు వీరభోజాచార్యులు, ధర్మపత్నియగు వీరపాపమాంబ దంపతులు కాపురముండిరి. వారికి సంతానము లేని వలన చింతించుచుండిరి. ఒకనాడు వీరభోజాచార్యులు లేని సమయమున ఒక మహాపురుషుడు వచ్చి వీరపాపమామను చూసి, భగవతి భిక్షాందేహి అని తలవాకిట నిలిచాను. ఆ మహాపురుషుని రాకతో వీరపాపమాంబ ఆనందముతో పాదములు కడిగి సపర్యలు చేసి ఉచితాసనమున కూర్చుండబెట్టాను. ఆ మహాపురుషుడు పీఠముపై కూర్చుని, తల్లి, నీవు సంతానము లేక దుఃఖించుచుంటివి. నీ భర్తయు వృద్ధాప్యము పొందినారు. నీకు పుత్రప్రాప్తి కలగదని తెలుసుకుంటేని ఆ శ్రీహరియే నీకు కుమారుడిగా అవతరించెను. ఒక దివ్య పురుషుని ఆశ్రమమున పెరుగుచున్నాడు. మీ దంపతులు యాత్రలు చేయనప్పుడు మీ కుమారుడు మీకు లభించును అని చెప్పాను. భర్త రాగానే, నాదా, మనకు ఆ శ్రీహరియే కుమారుడుగా రాబోచున్నాడు. ఒక మహాపురుషుడు మన ఇంటికి వచ్చి ఆ శ్రీహరియే మనకు కుమారుడుగా అవతరించనని చెప్పాను. మనము ఆ తీర్థయాత్రలు చేయనప్పుడు మనకు ఆ బాలుడు దొరుకునని చెప్పాను. అందుకు భర్త వీరభోజాచార్యులు, ప్రియా, నీవు మిక్కిలి అదృశ్యవంతురాలువు అనెను. పిమ్మట తీర్థయాత్రలకు పోవుటకు సిద్ధమయ్యాను. యాత్రలు చేయుచు ఆత్రి మహాముని ఆశ్రమం కేగగా ఆ మహామునియు వీరి రాకకై ఎదురుచూచుచు రాగానే వారికి ఆశీర్వాదం అందించి ఆ బాలుడైన శ్రీహరిని వారికి అప్పగించాను. అటు పిమ్మట ఆ దంపతులు ఆ బాలుని అల్లారుముద్దిగా పెంచసాగిరి. బాల్యం నుండియే అసాధారణ జ్ఞానంతో ప్రజలకు జ్ఞానబోధ చేసినాడు. రాబోయే కాలంలో జరగబోయే వింతలు, విడ్డూరాలను కాలజ్ఞానంగా రాశారు. రాబోయే కాలంలో జరిగే విపత్తుల గురించి కాలజ్ఞానంలో వివరంగా రాసి జనులందరినీ సన్మార్గంలో నడపాలని బోధించిన మహా మహిమాన్వితుడు వీరబ్రహ్మంగారు. చరిత్రకారుల పరిశోధన ఫలితంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆత్రి మహాముని ద్వారా వీరభోజాచార్యులు దంపతులను చేరతాడు. అతి చిన్న వయసులోనే కాళికాంబపై సప్తశతిని రచించి అందరినీ అబ్బురపరుస్తాడు. పిమ్మట తండ్రి స్వర్గస్థుడవుతాడు. ఆ దేశాటనకు వెళ్లి సమయమున తల్లి ఆశీర్వాదం కోరగా, వీరంబట్లయ్య, నీవు ఇలా తల్లిని వదిలి వెళ్లడం భావ్యమా అని శోకించగా తల్లికి సృష్టి ధర్మాన్ని చెప్పి జీవి పుట్టుకను జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా జ్ఞానబోధ చేస్తాడు. ఆమె మాయతరను తొలగించుకుని ప్రసన్నురాలవుతుంది. దేశాటనకు బయలుదేరతాడు బ్రహ్మంగారు. కర్నూలు జిల్లా బనగానపల్లిలో అచ్చమ్మగారింట గోవుల కాపరిగా రవ్వలకొండలో కాలజ్ఞానం రాస్తాడు. గోవుల చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రాస్తూ ఉండగా ఒకరోజు మిగతా గోపాలురు చూసి భయపడి అచ్చమ్మగారికి చెప్పగా, మరుసటి రోజు యథావిధిగా ఆవుల చుట్టూ గిరికేసి రవ్వలకొండలో రచన చేస్తూ ఉన్న బ్రహ్మంగారిని చూసి ఆశ్చర్యపోతారు. అచ్చమ్మ బ్రహ్మంగారి మహిమను తెలుసుకుని పుట్టుగుడ్డువాడైన తన కొడుకుకి చూపు ప్రసాదించమని అడగగా తన దివ్య దృష్టితో అతడి గత జన్మ పాపాలను దర్శించి అతనికి తన దివ్య మహిమతో చూపు ప్రసాదిస్తాడు. తాళపత్ర గ్రంథాలను ఇప్పటికీ గుహ

కళలో ఉంటాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్యపల్లి చేరి వడ్రంగి వృత్తి చేస్తూ కాలం గడుపుతాడు. తన వద్దకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా మనుషులంతా సమసమాజం వైపు నడవాలని బోధిస్తాడు. బ్రహ్మంగారి గురించి విని బనగానేపల్లె నవాబు స్వయంగా తెలుసుకోవాలని బ్రహ్మంగారిని ఆయన వద్దకు పిలిపించుకుంటాడు. స్వామికి నమస్కరించి ఆశీనులు కమ్మని పలహారంగా మాంసాహారం తెప్పించి సేవకుని ద్వారా అందిస్తాడు. నవాబు ఆదేశానుసారమే ఆ సేవకుడు మాంసాహారంతో నిండిన పళ్లెమును ఆ బ్రహ్మంగారి ముందు పెడతాడు. ఆ పళ్లెంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తే పలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు పళ్లెంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తాడు. ఆ పళ్లెంలోని మాంసాహారం పుష్పాలుగా మారడం అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులని చేస్తుంది. ఈ సంఘటనలో నవాబుకి నమ్మకం కుదిరి బ్రహ్మంగారిని పరిపరి విధాల ప్రశంసలు కురిపిస్తాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కాలజ్ఞాన విశేషాలను చెప్తాడు. ఆ తర్వాత 70 ఎకరాల భూమిని బ్రహ్మంగారికి దానంగా ఇచ్చి మఠం నిర్వహణకు ఉపయోగించమని కోరి సకల మర్యాదలతో సత్కరించి పంపిస్తాడు. బ్రహ్మంగారి బోధనలు విని మహిమలను కని పెదకొమర్ల పల్లెలోని శివకోటయ్య ఆచార్యులు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసుకోమని కోరుతాడు. బ్రహ్మంగారు వివాహం చేసుకుని భార్యతో జీవిస్తూ శిష్యులకు జ్ఞానబోధ చేస్తుంటాడు. బ్రహ్మంగారు వైదిక మతాల అవలంబికులైన కులమతాలకు అతీతంగా వ్యవహరించారు. స్త్రీల పట్ల ఆదరణను చూపుతూ తమ భావాలను వెలుబుచ్చుతారు. దూదేకుల కులానికి చెందిన సైదులను శిష్యునిగా చేసుకుంటాడు. ఆయన ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రియ శిష్యునిగా చేసుకుని అనేక బోధనలు చేస్తాడు. జ్ఞానసిద్ధి లభించింది గనుక సిద్ధయ్యగా నామకరణం చేస్తాడు. సిద్ధ అనే మకటంతో కొన్ని పద్యాలను ఆశువుగా చెప్పాడు. మిగిలిన శిష్యులకు కించిత్ అసూయ కలగడం గ్రహించి ఒకసారి శిష్యులందరినీ పిలిచి చనిపోయి కుళ్ళిపోయి దుర్గంధభరితమైన కుక్క మాంసాన్ని తినమని శిష్యులకు ఆదేశిస్తాడు. శిష్యులందరూ విని నిరాకరించారు. ఒక్క సిద్ధయ్య మాత్రం భక్తిగా భుజిస్తాడు. సిద్ధయ్య భక్తి ఎలాంటిదో శిష్యులకు వివరించాడు. కడప నవాబు నుండి ఒకరోజు బ్రహ్మంగారికి లేఖ వచ్చింది. అందులో పీరు సాహెబ్ తన కుమారుడైన సిద్ధయ్యను బ్రహ్మంగారు ప్రలోభపెట్టి హిందువుగా మార్చినట్లు ఆరోపణ చేస్తూ బ్రహ్మంగారిని రమ్మని నవాబు పంపిన ఆదేశం. బ్రహ్మంగారు బయలుదేరగా ఇది నాకు సంబంధించిన విషయం కనుక నేనే వెళతానని సేవకులతో బయలుదేరతాడు సిద్ధయ్య. మార్గ మధ్యలో సేవకులకు తెలియకుండానే ముందుగా కడప చేరుకుని వచ్చే మహమ్మదీయులకు జ్ఞానబోధ చేస్తూ వారికి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేస్తూ వచ్చాడు. అది తెలుసుకున్న నవాబు కుపితుడై సిద్ధయ్యను రమ్మని ఆదేశం పంపిస్తాడు. ఆదేశానికి వచ్చిన సిద్ధయ్య నిర్భయత్వానికి ఆగ్రహించి మహమ్మదీయుడవై హిందువుని ఆశ్రయించి నీ మతాన్ని అవమానించావు కనుక నీవు శిక్షార్హుడవు అని నీ జవాబేమనగా నవ్వుకున్న సిద్ధయ్యను చూసి ఆగ్రహించి నీకు మహిమలు తెలుసుగదా అవి చూపించు లేకుంటే శిక్ష వేస్తాను అంటాడు. జవాబుగా సిద్ధయ్య గురు ఆజ్ఞ లేనిదే మహిమ చూపకూడదు కాని తప్పని పరిస్థితుల్లో గురువుగారి మహిమను చూపడానికి ఒకటి ప్రదర్శిస్తాను మీరు ఒక పెద్ద బండరాయిని తెప్పించండి అంటాడు. అక్కడి వారందరికీ ఆపద కలగకూడదని ఖాళీ ప్రదేశంలో ఆ బండను పెట్టించి గురువుగారిని తలుసుకుని సలాం చేస్తాడు. వెంటనే ఆ బండ ముక్కలైపోతుంది. తన తప్పును తెలుసుకుని జ్ఞానబోధ చేయమని కోరగా సిద్ధయ్య అది తన పని కాదని గురువుగారు తగిన సమయం చూసుకుని వస్తారని చెప్పి తిరిగి వెళ్లిపోతాడు. బ్రహ్మంగారి శిష్యుడైన సిద్ధయ్యకు యోగ విద్య కుందిరణీ శక్తిని శరీరంలోని యోగ చక్రాలను గురించి వివరిస్తూ ఉండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా వింటాడు. శరీరంలోని అద్భుతాలను చూడాలని ఆతృతతో ఇంటికెళ్లి నిద్రిస్తున్న భార్యను చూడగానే ఆమె

0: శరీరంలోని దేవతలను చూడాలని కాంక్షతో ఆమెను ముక్కలుగా నరికేస్తాడు. అయినా శరీరంలోని రక్తమాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసం చేశాయని విలపిస్తాడు. ఆయన మాటలు విని తన భార్యను నరికేశానని, బ్రహ్మంగారే దీనికంతా కారణమని, ఆయన దొంగ అని అందరికీ చెప్పాలని అనుకుంటాడు. ముందు బ్రహ్మంగారి వద్దకెళ్లి జరిగింది చెప్పి దూషించసాగాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి, నేను చెప్పింది అసత్యం కాదు, నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి అతని ఇంటికి వెళ్లి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగా ఆమె మేల్కొన్నట్లు లేచి కూర్చుంటుంది. కక్కయ్య బ్రహ్మంగారి మహిమను తెలుసుకుని మన్నించమని, శిష్యుడిగా చేర్చుకుని అనుగ్రహించమని పూజించగా, బ్రహ్మంగారు తనను పూజించవద్దని, దేవుడిని అన్వేషించమని చెప్పి తిరిగి వెళ్ళిపోతాడు. సిద్ధయ్యను పూలు తెమ్మని బనగానపల్లికి పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళిపోతారు. సిద్ధయ్య తిరిగి వచ్చు సమయానికి గురువుగారి కోసం విపరీతంగా విలపించసాగాడు. బ్రహ్మంగారి శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించుకుని బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చుతాడు. ఆపై సిద్ధయ్య కోరికపై సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు మరియు ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మంగారి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బ్రహ్మంగారు కులాలను రూపమాపి సమసమాజ స్థాపనకు కృషి చేశారు. సిద్ధయ్య పంచముడైన కక్కయ్యను శిష్యులని చేసుకున్నాడని నిరసించిన స్థానికులు బ్రహ్మంగారికి నీరు నిప్పు ఇవ్వలేదు. నీటి అవసరం తీర్చుకోవడానికి తన నివాసంలో రాత్రికి రాత్రే జింక కొమ్ముతో బావిని త్రవ్వుకున్నారు. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా బ్రహ్మంగారి మఠం వచ్చి సందర్శించి వెళుతుంటారు. భక్తులకు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా దర్శిస్తారు. మహోన్నత మానవతా పరిమళాలను, కులమతాలకు అతీతమైన సమసమాజాన్ని నిర్మించాలని కృషి చేసిన గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త, మహాయోగి, పురుషోత్తముడు శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని నా అభిమతము.
1: మీరింతవరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవనయానంపై శ్రీ తాతోలు దుర్గాచారి గారి సంవీక్షణ విన్నారు.
2: ఈనాటి రసమయ్యే సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంటోంది.
1: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. లలిత గీతాలు వింటారు ముందుగా ప్రకటనలు.
4: ఎక్కడున్నావు
5: అమ్మా? ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
4: ఇదైతే టక్కున చేసే పని. మరి
5: ఎలా?
4: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
5: అయితే ఇతర మార్పులు?
4: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
5: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
4: ఆర్బీఐ అంటుంది
6: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాసింది.
10: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
11: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
12: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
3: నలిసి గీతాలు వినండి.

0: లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 8 గంటలు. మరికొద్ది క్షణాల సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మే ఫర్హత్ నాజ్. सरकार ने सब्सिडी वाली रसोई गैस की बुकिंग के लिए 1 अक्टूबर से आधार से जुड़ा बायोमेट्रिक प्रमाणन जरूरी किया. 100 सप्ताह के नशा मुक्त युवा अभियान के अंतर्गत आज देशभर में 1067 स्थानों पर राष्ट्रीय संकल्प समारोह. मतदाता सूची में नाम दर्ज कराने और हटाने में सहायता के लिए आज दिल्ली में सभी मतदान केंद्रों पर विशेष शिविर का आयोजन. मौसम विभाग ने आज तटीय

0: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. హెల్త్ ఎగ్జిక్యూటివ్, జేఎంజీ, ఎస్1 క్యాడర్ 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీతో పాటు పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, హెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. క్రెడిట్ అనలిస్ట్ సిఐసి ఎంఎంజీ గ్రేడ్ 2 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు డిగ్రీతో పాటు సీఏ మేనేజ్మెంట్ లో

0: 2 సంవత్సరాలు ఫుల్ టైం లేదా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లో 7 అనుభవం తప్పకుండా కలిగి ఉండాలి. వయస్సు హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగస్తులకు 22 నుంచి 32 సంవత్సరాలు, క్రెడిట్ అనలిస్టులకు 21 నుంచి 33 మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. నెలకు హెల్త్ ఎగ్జిక్యూటివ్ కు 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు, క్రెడిట్ అనలిస్టులకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు. వీటికి అలవెన్సులు అదనంగా అందుతాయి. దరఖాస్తుల స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు ఇది చేపడతారు. 120 నిమిషాల సమయం కూడా ఇస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మహిళలు 175 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://bankofbaroda.bank.in https://bankofbaroda.bank.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 24, 2026. మరొక ప్రకటన. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ చెన్నై వారు ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 14 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజనీర్లు 27, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్లు 10 పోస్టులు, ప్రాజెక్ట్ మేనేజర్లు 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం 60% మార్కులతో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, పీహెచ్డీతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు ప్రాజెక్ట్ అసోసియేట్లకు 34,000, ప్రాజెక్ట్ ఇంజనీర్లకు 40,000, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కు 60,000, ప్రాజెక్ట్ మేనేజర్ కు 90,000 జీతం లభిస్తుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 30 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ 45 సంవత్సరాలు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 40 సంవత్సరాలు, ప్రాజెక్ట్ మేనేజర్ 50 సంవత్సరాలు వయస్సు మించకుండా ఉండాలి. సడలింపులు కూడా వర్తిస్తాయి. విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం ఇంటర్వ్యూలతో ఎంపిక చేపడతారు. ఇంటర్వ్యూను సెప్టెంబర్ 4వ వారంలో నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.sidac.in https://www.sidac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 22, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. మరి ఇప్పుడు సమయం 9:37 ఇది మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. ఇది శ్రోతలు చేయవలసిన ఫోన్ నంబర్ చెప్తాను. ఫోన్ నంబర్లు 08744295038, మరొక నంబరు 29503 08744295038 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. మరి కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు సుగ్రీవ గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీరు మెచ్చిన మీరు నచ్చిన మీ సినిమా పాటలు

0: కార్యక్రమంలో ముందుగా శ్రోతలైన్లో ఉన్నారు ఎవరో చూద్దాం. హలో
1: హలో నమస్తే సార్. శుభోదయం.
0: శుభోదయం అండి. నమస్తే. ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వీటి గారు బాగున్నామండి. ఫస్ట్ కాల్ దొరికింది మీకు. ఓకే చెప్పండి స్వీటి గారు, ఏ పాట కావాలి మీకు?
1: ఇవాళ రాజాదిరాజు చిత్రం నుంచి సుశీల గారు పాడిన పాట వినిపించండి.
0: ఏం పాట?
1: రాజ్యము బలము మహిమ.
0: రాజ్యము బలము మహిమ. సరే ఓకేనండి.
1: మరి శ్రోతలు
0: చెప్పండి.
1: శారద సంపత్ కుమార్, శారో నారాయణ్, సునీల్ కుమార్, అరుణ.
0: ఓకే మీ కుటుంబ సభ్యులందరి కోసం, మీ కోసం, మీ శ్రోతలందరి కోసం మీ పాట వినిపిస్తున్నాను వినండి మరి.

0: మరి శ్రోతల ఉన్నారు ఎవరు చూద్దాం. హలో
1: హలో హలో నమస్తే సార్.
0: నమస్కారం అండి, ఎవరిని మాట్లాడేది? కొద్ది గట్టిగా మాట్లాడండి సార్, తక్కువ వస్తుంది. ఓకే వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఏ సినిమా పాట విందామని ఫోన్ చేశారు?
1: నాకు చీకటి ఫిలిం సార్.
0: చీకటి సూర్యులు అన్నా చంద్రన్న
1: పాట సార్.
0: సరే సరే, మీ పాట వినిపిస్తున్నాను, వినండి మరి.
1: ఓకే థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది?
1: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, ఎక్కడి నుంచి శారదా సంపత్ కుమార్ గారు?
1: ఆర్టీ కానీ పాతపాలెం చెప్పండి.
0: పాతపాలెం నుంచి చెప్పండి శారద గారు, ఏ పాట కావాలి?
1: ఇవాళ మిస్సమ్మ చిత్రంలో లీల గారు పాడిన పాట వినిపించండి.
0: మిస్సమ్మ చిత్రం లీల, ఏ పాట అండి?
1: కరుణించి మీరు పాత పాట అండి.
0: ఓకే, కరుణించి మీరు పాత. ఓకే, మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాను అండి.
1: థ్యాంక్ యూ.

0: నేను ఝాన్సీ పాపకొల్లునండి.
1: ఝాన్సీ గారు పాపకొల్లు.
0: అవును
1: చెప్పండి, ఏ పాట వినిపించండి ఝాన్సీ గారు మీకు?
0: అర్జున్ మూవీ నుంచి మధుర మధుర మీనాక్షి సాంగ్.
1: మధుర మధుర మీనాక్షి. ఓకేనండి. ఏంటి ఈరోజు ఈ పాట కోరడం ప్రత్యేకత ఏమైనా ఉందా?
0: ప్రత్యేకత అంటే ఏమి లేదు, అది డైరెక్టర్ సాంగ్ కదా వినాలనిపించింది.
1: ఓకేనండి, మరి మీరు అడిగిన ఈ పాట వినిపిస్తున్నాను, వినండి.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో చెప్పండి, ఎవరండి మాట్లాడేది, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నా పేరు అనుమల మోహన్ సార్, మాది మున్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
1: వరంగల్ జిల్లా నుంచి ఫోన్ చేశారు చాలా దూరం నుంచి. ఓకేనండి, మరి మోహన్ రావు గారు, మరి ఏ పాట కావాలి?
0: నాకు దండోరా సినిమా నుండి ఒక పాట వినిపిస్తుంది.
1: ఓకే, దండోరా నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నాను, వినండి. చెప్పండి చెప్పండి.
0: సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిరా, మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం.
1: ఓకే, మనందరి కోసం, మీకోసం పాట వినిపిస్తున్నాను, వినండి.

0: అమ్మాయి ఇది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ అప్డేట్.
1: ఇదైతే టక్న చేసే పని మరి.
0: ఎలా?
1: ఒకవేళ కేవైసీ వివరాలు ఎటువంటి మార్పు లేకపోయినా, లేదా కేవలం అడ్రస్ మారినా, అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చెయ్యి.
0: అయితే ఇతర మార్పులు?
1: ఇంట్లో కూర్చుని వీడియో కేవైసీ లేదా ఆధార్ ఓటీపీ ఆధారమైన ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో బ్యాంక్ అధికృత ఛానల్స్ తో.
0: ఇదైతే నూడిల్స్ చేయడం అంత సులువైనది.
1: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
5: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
6: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా, నడువుల తామరా, బురద పుల్లా, సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
10: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
11: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
12: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
13: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
14: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరుగుతుంది

0: బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
1: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
0: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
2: మీ మరతో ఓ పాట కార్యక్రమంలో చివరి శ్రోత లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో,
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరండి?
3: శ్రీకాకుళం మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకటరాములు.
2: వెంకటరాములు గారు చెప్పండి, ఏ పాట కావాలా?
3: ఇవాళ కూలినమ్మవారి జిల్లా నుంచి అందాలయ్య దండాలయ్య పాట, గణేష్ పాట వినిపించండి.
2: ఓకే.
3: అటు బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉన్నాయి, ఇటు గణేష్ నవరాత్రులు జరుగుతా ఉన్నాయి.
2: అవును,
3: ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సౌకర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.
2: ఓకే, మీ పాట తర్వాత అట్లా బ్రహ్మోత్సవాలకు వెళ్ళిపోదాం మరి. ఓకేనా?
3: వెళ్దాం సార్, వెళ్దాం.
2: రైట్, సరే.

ఇంతవరకు మీరు మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. మరి కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ సుగ్రీవ గారు. మీతో ముచ్చటించి మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందింపజేసిన నేను మీ రవీందర్ దాట్ల. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: అవగాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 కాలంలో లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వ

ప్రాప్తంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజస్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడవీధి నుంచి తిరిగి దక్షిణ మాడవీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజస్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకుని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అనిచి అతడు తలచి మైరావణుని దండించేనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజస్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకనే ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం.

0: యజ్ఞోపవీతం అధరం హస్తాభ్యాం అవలంబితాంజలిపుటం హారావళీకుండలం పశ్చాల్లంబి శిఖం ప్రసన్నవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయించి చక్కగా ఉన్నారో, యజ్ఞోపవీతాన్ని ధరించి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ శిరస్సు వెనకల చక్కగా బ్రహ్మచారికి సంకేతంగా ఉండేటువంటి శిఖ చక్కగా వెలుగుతూ ఉండగా ఎవరైతే ఉన్నారో అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. వెంకట రాఘవ గోవింద గోవింద. ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు.
2: శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండిత భవతు మే రామ త్వమేవాశ్రయః.
1: ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కులమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే. అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశభీత్యాతు మకారస్తు కవాదవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్లిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు యంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించారో, ఎవరినైతే రాముడు దర్శించాడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవత్ దర్శనాన్ని ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మొగుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడిగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా. అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యక్రమంగా తిప్పి

అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నోయదక్షరం తీసేయండి అన్నారు. మధుర అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే, ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామా అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా మలుచుకుని తనకంటూ తానేమీ లేకుండా తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడ హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకు ముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయి వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్లు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కాని తేలుతుందా స్వామి అని చెప్పి రామ తత్తోధికం నామ, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహేవయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో. ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుదృఢైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభిః రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు విశేషించి

0: ఆరవ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్ వాహనంపై విహరిస్తూ దివ్య తత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహనం యొక్క మరిన్ని విశేషాల్ని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సము

ప్రభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంత రూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరు ఎట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం అన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా. ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం రాజవర శేఖరం రవికుల.

అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి

0: దేశాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని. అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణ, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాత ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టి అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్ని మార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు,
2: జనాతి రామ తవ తత్వగతి హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతి కపీచ, జనాతి రామ తవ యుద్ధగతి దశాస్య, జనాతి రామ ధనదానుజయేవ సత్యం.
1: రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికి ఇవ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన.
2: తేజోధృతిర్యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశ దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ.
1: బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగిత అజాడ్యం వా కడుత్వం చ అనుమస్మరణార్థవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతామ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడు, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతమ్మ వారి కష్టాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా

0: హనుమతన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం, సుఖప్రదం, సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామ స్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభువు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, ఆయన దర్శించడం ద్వారా అంటే మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని, ధైర్యాన్ని, యశస్సుని, కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ ముక్తి అన్నారు. కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి అచించాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ నివాసాయ మంగళం.
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ప్రసారాలు వింటున్నారు. సమయం 9:30 దాటి 45 సెకండ్లు అయింది. మరి ఇప్పుడు ఏకచిత్ర గానం. ఈరోజు కృపా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి పాటలు విందాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
5: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
6: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
8: వినండి, ఓం నమో వెంకట.

ఇంతవరకు మీరు సాయి కృప ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఏకచిత్ర గానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, ఆదిత్యుడికి ఎన్నో ఆలయాలు ప్రత్యేక కార్యక్రమం.

గాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో.

లోకానికి వెలుతురు వెచ్చదనం ఇచ్చేది సూర్యభగవానుడు. సూర్యుడే భూమి మీదనున్న ప్రాణులన్నింటికీ జీవనాధారం. చరిత్ర పూర్వయుగంలో మనుషులు సూర్యుడిని ఆరాధించేవారు. ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తారు. సూర్యుడిని జ్యోతిష్య శాస్త్రం గ్రహరాజుగా పరిగణిస్తోంది. మన దేశమంతటా ప్రాచీన కాలంలో వ్యాప్తిలో ఉన్న షణ్మతాలలో సౌరమతం కూడా ఒకటి. మన దేశంలోనే కాదు, ప్రాచీన కాలంలో ఇతర దేశాలలో కూడా సౌర ఆరాధన ఉండేది. చరిత్రను పరిశీలిస్తే ఆదిత్యుడిని ఆదిదేవుడని చెప్పవచ్చు. ప్రాచీన ఈజిప్టు భూభాగంలో చరిత్ర పూర్వయుగం నుండే సూర్య ఆరాధన వ్యాప్తిలో ఉండేది. ఈజిప్షియన్ ప్రజలు సూర్యుడిని రా రే అనే పేర్లతో పూజించేవారు. క్రీస్తుపూర్వం 3వ సహస్రాబ్ది నాటికి ఈజిప్షియన్ల ప్రధాన దైవాలలో రాకు ప్రత్యేక స్థానం ఉండేది. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో వర్ధిల్లిన మెసపోటేమియన్ నాగరికతకు చెందిన ప్రజలు సూర్యుడిని షమాష్ అనే పేరుతోనూ, సుమేరియన్లు ఊటు అనే పేరుతోనూ పూజించేవారు. క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలోనే భారత భూభాగంలో మొదలైన వైదిక యుగంలో వైదికార్యులు సూర్యుడిని విశేషంగా ఆరాధించేవారు. సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా వేదాలు కీర్తించాయి. సౌర ఆరాధనకు నిదర్శనంగా పురాతనమైన కొన్ని సూర్య దేవాలయాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం.

బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యజుః సోమో.

మార్తాండ దేవాలయం. ఇది కాశ్మీర్లోని మట్టన్ పట్టణంలో ఉంది. దేశంలోని పురాతన సూర్య దేవాలయాలలో ఇది ఒకటి. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ సూర్య దేవాలయం సుమారు క్రీస్తు శకం 8వ శతాబ్ది నాటిది. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది. విదేశీయుల దాడుల్లో కొంత, తర్వాత సంభవించిన భూకంపాలలో కొంత ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. పీఠభూమి ప్రాంతంలో ఉన్న మట్టన్ పట్టణంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన మార్తాండ ఆలయం వద్ద నుంచి తిలకిస్తే దిగువనున్న కాశ్మీర్ లోయ ప్రాంతం అంతా కనిపిస్తుంది. మార్తాండ ఆలయం ప్రాంగణంలో 84 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.

కోణార్క దేవాలయం. ఈ ఆలయం ఒడిశాలోని కోణార్క పట్టణంలో ఉంది. తూర్పు గంగవంశానికి చెందిన గజపతి లాంగూల నరసింహదేవుడు 13వ శతాబ్దిలో దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1238-64 మధ్యకాలంలో జరిగింది. కళింగ శిల్పకళా చాతుర్యానికి అద్దం పట్టే కోణార్క ఆలయంలో ప్రధానంగా రెండు నిర్మాణాలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి నాట్యమండపం కాగా మరొకటి గర్భాలయం. ఈ ఆలయం కొంతవరకు శిథిలమైనా చాలా వరకు శిల్ప సంపద ఇంకా చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఈ ఆలయంలో 33 అడుగులకు పైగా ఉండే అరుణస్తంభం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సూర్యుడి రథాన్ని పోలిన ఆలయ నిర్మాణం, రథచక్రాలపై సైతం సూక్ష్మమైన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడతాయి. పూరీలో వెలసిన జగన్నాథుడి ఆలయానికి కోణార్క ఆలయాన్ని సింహద్వారంగా భావిస్తారు. ఈ ఆలయంలో పలు కళా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఈ వేడుకలతో పాటు కోణార్క సముద్ర తీరంలో ఏటా కోణార్క బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది.

రాహిలియ సాగర్ సూర్య దేవాలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్ లోని మహోబా పట్టణంలో ఉంది. క్రీస్తు శకం 9వ శతాబ్దానికి చెందిన చందేల రాజు రహీలా ఈ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. రాహిలియ సాగర్ తటాకం ఒడ్డున నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఈనాటికి నిలిచి ఉంది. ఈ ఆలయమున్న మహోబా పట్టణాన్ని త్రేతాయుగంలో కేకాపురం అని, ద్వాపర యుగంలో పాటనపురం అని పిలిచేవారు. మహోబా పట్టణం ఆ పరిసరాలకు సంబంధించి పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ కొన్నాళ్ళు గడిపినట్లు చెప్తారు. ఇక్కడకు సమీపంలోని తటాకాన్ని రామకుండ్ అంటారు. గోరఖ్ గిరికొండ గుహను సీత రసోయి అంటారు. ఈ తటాకంలోనే సీతారాములు స్నానాలు చేసేవారని, గుహలో సీతమ్మవారు వంట చేసేవారని చెప్తారు. చందేల రాజులు చంద్రవంశీకులైన ఆ ప్రదేశానికి సూర్యవంశుడైన రాముడితో సంబంధం ఉండడం వల్ల ఇక్కడ సూర్య దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో సభా మంటపం, గర్భాలయం ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి. వినాయకుడు, త్రిమూర్తులు సహా అనేక దేవతలు పురాణ గాథల శిల్పాలు, ఆలయ కొడ్యాలు స్తంభాలపై కనిబింది చేస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది.

సోలంకి సోలంకి వంశానికి చెందిన ఒకటో భీముడు మోదేర గ్రామంలో సూర్య దేవాలయాన్ని పుష్పావతి నది తీరంలో నిర్మించాడు. ఈ ఆలయం వద్ద నిర్మించిన శిలాశాసనం ప్రకారం దీని నిర్మాణం విక్రమశకం 1083 క్రీస్తుశకం 1026 నుండి 27 సంవత్సరంలో జరిగినట్లు తెలుస్తోంది. మారుగుర్జర వాస్తుశైలిలో చేపట్టిన ఈ ఆలయ నిర్మాణం ఆనాటి శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచి ఉంది. ఈ ఆలయంలో ప్రవేశ మార్గంలో కీర్తితోరణం, దానికి ఎదురుగా సభామండపం, అది దాటిన తర్వాత గూఢమండపం, లోపల గర్భాలయం ఉంటాయి. రాతిగోడలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలోనే సూర్యకుండం అనే మెట్లబావి కూడా ఉంది. వనవాస కాలంలో సీతారాములు ఇక్కడ గడిపినట్లు గాథలు ప్రచారంలో ఉండటంతో సూర్యకుండాన్నే రామకుండం అని కూడా అంటారు. ఈ ఆలయంలో ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ మహోత్సవం, మాఘశుక్ల సప్తమి రోజున రథసప్తమి పర్వదినాలు ఘనంగా జరుగుతాయి. ఉత్తరాయణ మహోత్సవం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో ఏటా నాట్యోత్సవం కూడా జరుగుతుంది.

అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కళింగరాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగవంశానికి చెందిన దేవేంద్రవర్మ క్రీస్తుశకం 7వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాతి కాలంలో జరిగిన యుద్దాలు, దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం కావడంతో 18వ శతాబ్దిలో దీనిని పునరుద్దరించారు. ప్రస్తుతం కనిపించే కట్టడంలో చాలా భాగం అప్పుడు పునరుద్దరించిన నిర్మాణమే. కశ్యప మహర్షి స్వయంగా ఇక్కడ సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని పద్మపురాణం చెబుతుంది. ఈ ఆలయంలోని అద్భుత విశేషం ఏమిటంటే, ఏటా 2 సార్లు సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యభగవానుడి విగ్రహం పాదాలను తాకుతాయి. ఉత్తరాయణంలో మార్చి 9, 11వ తేదీలలోనూ, దక్షిణాయనంలో అక్టోబర్ 1, 3 తేదీలలోనూ సూర్యోదయ సమయంలో ఈ అద్భుతాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరుతారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాల్లో విశేషంగా పూజలు, వేడుకలు జరుగుతాయి.

మట్కేడ సూర్యదేవాలయం. ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని టీకమ్గఢ్ జిల్లా మట్కేడ గ్రామంలో ఉంది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు ఈ సూర్యదేవాలయాన్ని క్రీస్తుశకం 9వ శతాబ్దిలో నిర్మించారు. నాగర శిల్పకళా శైలిలో నిర్మించిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉండడం విశేషం. ఆలయం లోపలికి ప్రవేశించగానే మండపం, ఆ తర్వాత అంతరాలయం, లోపల గర్భగుడి ఉంటాయి. ఆలయం గోడలపైన, స్తంభాలపైన అద్భుత కళాశిల్పాలు కనువిందు చేస్తాయి. గర్భగుడిలోని సూర్యనారాయణమూర్తి విగ్రహంతో పాటు ఆలయ కుడ్యాలపై చెక్కిన శ్రీ మహావిష్ణువు దశావతారాలు, శివపార్వతులు, గణపతి, కుమారస్వామి, బ్రహ్మ విష్ణువుల శిల్పాలు, అంతరాలయంలోని గంగా యమునుల శిల్పాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో సౌర, వైష్ణవ, శైవ, శాక్తేయ సంప్రదాయాలకు చెందిన శిల్పాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయ పరిరక్షణను పర్యవేక్షిస్తోంది.

దేవ్ సూర్య మందిరం. ఇది బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా దేవ్ పట్టణంలో ఉంది. స్థల పురాణ గాథల ప్రకారం ఈ ఆలయాన్ని సాక్షాత్ దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా నిర్మించాడని చెబుతారు. ఈ ప్రాంతంలో పురాతన కాలం నుంచి సూర్య ఆరాధన ఉండేది. అందుకు నిదర్శనంగా ఇక్కడ క్రీస్తు శకం 642 నాటి గుప్తుల శాసనం బయటపడింది. అయితే ఆ శాసనంలో ఈ ఆలయం ప్రస్తావనే లేదు. ఈ ఆలయ నిర్మాణంలో నాగర, ద్రావిడ, వేసర వాస్తు శిల్ప శైలులు కనిపిస్తాయి. మిశ్రమ శైలిలో కనిపించే ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 800 నాటిదని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. ఈ ఆలయంలో చంద్రవంశరాజు భైరవేంద్ర క్రీస్తు శకం 1437 వేయించిన శాసనం కూడా ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల చవితి నుంచి 4 రోజుల పాటు చెక్ పూజ వేడుకలు ఘనంగా జరుగుతాయి. మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాల్లో ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి.

సోనా టాపాల్ సూర్య మందిరం ఇది పశ్చిమ బెంగాల్లోని బాంకురా జిల్లా సోనా టాపాల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం కళింగ వాస్తు శైలిలో ఉంటుంది. ఇది క్రీస్తు శకం 11వ శతాబ్దానికి చెందినదని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. శాలివాహనులు దీనిని నిర్మించినట్లు స్థల పురాణ గాథలు ఉన్నా, దీనిని విష్ణుపూర్ రాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో కళింగ శైలిలో నిర్మించిన చాలా దేవాలయాలు పూర్తిగా రాతి నిర్మాణాలు. సోనా టపాల్లోని ఈ సూర్య మందిరం మాత్రం ఇటుకలతో నిర్మించినది కావడం విశేషం. ఈ ఆలయ పరిసరాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువుల ఆధారాల ప్రకారం ఇది కోనార్క్ ఆలయం కంటే పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడి గర్భగుడిలో ఎలాంటి విగ్రహమూ ఉండదు. దీనిని గురించి రకరకాల స్థల పురాణాలు గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలోనే జరిపిన తవ్వకాలలో పురాతన జైన శిల్పాలు అవశేషాలు కూడా బయటపడ్డాయి. ఈ ఆలయంలో నిత్య పూజలు జరగవు, కాని అప్పుడప్పుడు ఆలయం వద్ద జానపద కళా ప్రదర్శనలు జరుగుతుంటాయి.

ఎంజినీర్ కోవిల్. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లా అడుతురి పట్టణంలో ఉంది. కుళోత్తుంగ చోళుడి హయాంలో ఇది క్రీస్తు శకం 11వ శతాబ్దిలో నిర్మితమైంది. ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి 5 అంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. తమిళనాడులో వెలిసిన నవగ్రహ ఆలయాలలో ఇదొకటి. ఇక్కడి నవగ్రహ ఆలయాల గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడు ప్రజలు సూర్యనార్ కోవిల్ అని పిలుచుకునే ఈ ఆలయానికి ఇదివరకు కులోత్తుంగ చోళ మార్తాండాలయం అనే పేరు ఉండేది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఏటా మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు కూడా

ఆదిత్యపురం సూర్యదేవాలయం. ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా ఇరచిమంగళం గ్రామంలో ఉంది. స్థలపురాణ గాథల ప్రకారం ఇక్కడ సూర్యుడి విగ్రహం త్రేతాయుగం నుంచి వెలసి ఉన్నట్లు చెబుతారు. అప్పట్లో ఒక నంబూద్రి బ్రాహ్మణుడు ఇక్కడ సూర్యుడి కోసం తపస్సు చేశాడని, అతడి తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ఇక్కడ విగ్రహ రూపంలో వెలిశాడని చెబుతారు. ఇది కేరళలోని ఏకైక సూర్యదేవాలయం. దీనిని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలిపే చారిత్రక ఆధారాలేవీ లేవు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశంలోని సూర్యదేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటే ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఇందులోని సూర్యభగవానుడి విగ్రహం ప్రత్యేకమైన శిలతో తయారైంది. ఇది నూనెను పీల్చుకుంటుంది. అందువల్ల ఈ ఆలయంలో తైలాభిషేకానికి విశేష ప్రాధాన్యం ఉంది. వంశపారంపర్యంగా నంబూద్రి బ్రాహ్మణులే ఈ ఆలయంలో పూజాదికాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో మకర సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో విశేషమైన పూజలు, వేడుకలు

ముల్తాన్ సూర్య దేవాలయం. ఇది పాకిస్తాన్ లోని ముల్తాన్ నగరంలో ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయానికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక ఆధారాలేవి లేవు. చైనా యాత్రికుడు జువాన్ జాంగ్ భారత ఉపఖండంలో పర్యటించిన నాటికి ఈ ఆలయం ఉనికిలో ఉంది. సింధు ప్రాంతంలో ఇదొకటి సూర్య దేవాలయమని జువాన్ జాంగ్ క్రీస్తు శకం 641 నాటి తన యాత్రానుభవాల గ్రంథంలో రాశాడు. క్రీస్తు శకం 7వ శతాబ్ది నాటికి చెందిన సామపురాణంలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. విదేశీయుల దాడిలో 10వ శతాబ్ది కాలంలో ఈ ఆలయం కొంత ధ్వంసమైన తర్వాత దీనిని పునర్నిర్మించారు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో 15వ శతాబ్దిలో జరిగిన దాడుల్లో ఇది బాగా ధ్వంసమై శిథిలావస్థకు చేరుకుంది.

కటార్మాల్ సూర్య దేవాలయం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా జిల్లా కటార్మాల్ గ్రామంలో ఉంది. కాత్యూరి వంశానికి చెందిన రాజు కటార్మాల్ ఈ ఆలయాన్ని

క్రీస్తు శకం 9వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయంలో సూర్యభగవానుడు వృద్ధాదిత్తుడుగా కొలువు తీరి ఉండడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతలకు చెందిన 44 ఉపాలయాలు ఉన్నాయి. హిమాలయాలకు చేరువలో సముద్ర మట్టానికి 6,000 అడుగులకు పైగా ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణం నుంచి తిలకిస్తే దగదగలాడే మంచుకొండలు కనిపిస్తాయి. అరసవల్లి ఆలయంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా ఏడాదికి 2 సార్లు నిర్మిత దినాలలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు మూల విరాట్ పాదాలను తాకుతాయి.

మీరు ఇంతవరకు ఆదిత్యుడికి ఎన్నో ఆలయాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆత్మీయులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ ఆత్మీయులకు పెళ్లిరోజు పుట్టినరోజు పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.
1: మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
3: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
4: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
5: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
6: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
7: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
8: సీతంపేట నుంచి మిరుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
1: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

మేరీ పాండవ మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. మరికొన్ని చిత్రగీతాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా నేను మీ ఆకాశవాణి మేస్త్రం మాటేటి ఉపేంద్ర. కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన జీవన రాగం చిత్రం నుండి పాటలు వింటారు.

మీరు విన్న ఆ పాట రాగదీపం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ చానకి పాడిన స్వయం కృషి. చిత్రం నుండి ఈ పాట.

ఈ రోజు ప్రసారంలో 4:10 భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 19 మరియు 20 తేదీలలో ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:10 ప్రసారమవుతుంది.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరొక దక్షిణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్

కార్యదర్శి మొహసెన్ రెజాయ్ ఈ వివరాలను పెల్లడిస్తూ అన్ని రంగాలు ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ది చెబుతామని కూడా హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకిత భావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్ లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదర్శా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది.

0: చెప్పింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది కదా. అలానే RBI పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
5: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు RBI యొక్క DAE ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ KYC వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్లీ పొందండి.
4: అలాగే RBI పట్టించుకుంటుంది.
5: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
6: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కే సాత్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
9: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్.
10: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
11: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
12: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
13: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: ఖమ్మం గ్రామీణ మండలం గోలపాడు పోలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులం. ఈరోజు చిన్నారి లోకం కార్యక్రమం ద్వారా మిమ్మలను అలరించడానికి వస్తున్నాం. మమ్మలను ఆదరించి ఆశీర్వదిస్తారు కదా. పౌరుషాగ్నులకు పుట్టినిల్లైన కాకతీయ వంశంలో తనదైన ధైర్య సాహసాలను ప్రదర్శించి చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న రాణి రుద్రమ్మదేవిగా ఉర్రుతలూగించడానికి మీ ముందుకు వస్తున్నది కొండం శ్రావణి. రచన మా తెలుగు ఉపాధ్యాయులు శ్రీ సంపటం దుర్గప్రసాద్ రావు.
1: ఒరే మహాదేవ వర్మ, ఎందుకురా అంత వికటాటు హాసం? మగవ ఏం చేస్తుందిలేని నీ దుస్సాహసం? నా తండ్రి గణపతి దేవుడు నీలాంటి నీచులకు బుద్ధి చెప్పేటందుకు నన్ను మగరాయుడు లాగానే తీర్చిదిద్దాడురా. ఒక్కసారి నీ సైన్యాన్ని మొత్తాన్ని నా ముందు మోహరింపచేయి. నా శక్తి ఏంటో నీకు తెలియజేస్తా. నేను ఒక కన్ను సైగా చేస్తే చాలు, నీ సైన్యాన్ని భస్మీపటాలం చేసే శ్రీపటాలం నా వద్ద ఉంది. ఆ సైన్యాన్ని చూపమంటావా? వద్దులే, గుండె ఆగి చేస్తావు. ఎందుకో తెలుసా? మొత్తం నాలాంటి స్త్రీలే తమ కారవాళ్ళ కరుకుదనాన్ని తెలియజెపుతారు గనక బుద్ధిహీనుడా. ఏడాది నన్నేం చేస్తుందిలానే చులకన భావంతో పగటి కళలు కంటూ చంకలు కొట్టుకుంటున్నావు కదూ. నీవు నా రాజ్యంలో దొంగదారిని అడుగు పెట్టే సాహసానికి ఒడగట్టావని నా గూఢాచారుల ద్వారా తెలుసుకున్నా. మరుక్షణం నుండే నా వరలోని కత్తి నీ కంఠాన్ని

0: ఎక్కడానికి సమాయత్తమై తహతహలాడుతుంది. నా ప్రజలను నీ కళ్ళబోల కబుర్లతో ఉసిగొలపాలనుకుంటున్నావేమో. నా గురించి పసిపిల్లాడినైనా అడిగి చూడు, నేనేంటో నీకు తెలుస్తుంది. రాసుకో నీ దినచర్యలో నా గురించి తెలిసిన ఒక్క ఆశ్చర్యకరమైన విషయాలతో నీ గుండెలయ్య తప్పి గుడ్లు తేలేస్తావు చచ్చిపీనుగా. ఆడశివంగితో ఎందుకు జగడానికి దిగానా అని నీ అంతరాత్మ పదే పదే ఘోషిస్తుంది. మూర్గప్ప వేదవ, పైసలు ఏరవేసి నీ వెంట వచ్చి నీ మోచేతి నీళ్లు తాగే ఒకరిద్దరు సన్యాసులు నాకు ద్రోహం తలపెట్టి చూసిన ఈ రుద్రమ్మ మీ తాటాకు చప్పులకు భయపడుదురా? కాకతీ మాత మా కులదైవమురా? సమరమే వస్తే నన్ను ఆవహించేది కాళికమ్మరా? ప్రజలు నా పైనున్న నమ్మకంతో, కంటి నిండా నిద్రతో, కడుపు నిండా తిండితో, ఏ లోటు లేకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారా? ఇలా ప్రశాంతంగా సాగే చల్లని జీవితాల్లో కారుచిచ్చులు రేపి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తావరా ద్రోహి? తెచ్చుకోని వెంట ఎంత సైన్యాన్నైనా కొరవితో తల గోకాలనుకుంటే సిద్ధమవు కదన రంగానికి. నకరే కలితో వస్తావో లేక చెన్ను పట్లకే వస్తావో ఆ రణస్థలం ఏదో నీవే సూచించు. నా గురువు శివదేవయ్య నాకిచ్చిన శిక్షణ ఏంటో నీకు తెలియాలి. నా గురువు నాకు నేర్పిన గురితప్పని బాణం రుచి నీకు తెలియాలి. నా మేనమామ జాయపసేన నేర్పిన నాట్య శాస్త్రాన్ని ఆ యుద్ధ సమయమున కలగలిపి కొంకణ బట్టు నేర్పిన ఆటపాటలను సమ్మిళితం చేసి మిమ్మల్ని ఆట ఆడుకునేందుకు వేటాడుకునేందుకు చక్కని వేదికను ఏర్పరుస్తున్నందుకు ముందుగా నీకు నా రణ నినాద సహిత కళాభివందనాలురా. కాచుకో, దమ్ముంటే నీవొక్కడవే నాతో తొలపడు. ఏ వైపు తిరిగినా ఈ రుద్రమ్మే నీ కంటి కనపడి బేజారైపోతావు. జగద్దాయమానంగా వెలగొంది నా ఈ ఓరుగల్లు కోటపై విజయ పతాకాన్ని నిన్నెగరేస్తున్నప్పుడు నీవు నా ముందు గులాంలా వంగి వంగి సలాం చేసే అద్భుత సన్నివేశానికి తలుపులు బార్లా తెరిచావు. వేయి స్తంభాల గుడిలో ప్రతిధ్వనించే నా విజయోత్సవ తాలూకు సరిగమలను నీ చెవులారా వినాలి. నీ శక్తి ఏంటో నా శక్తి ఏంటో తేల్చుకుందాం. నా వీరవాహిని పరాక్రమం ముందు నీవు లొంగిపోయే చారిత్రాత్మక సన్నివేశాన్ని కవులు కావ్యాల్లో సువర్ణక్షరాలతో లిఖించే మహోద్భాగ్యం కలిగించా భూమిక కాదు కాదు. ఆ రంగస్థలికి నీవే మొదటి వాడివి మరియు చివరి వాడివి కావడం మటికి ఖాయం. ఇది తథ్యం, ఇది సత్యం.
1: రాణి రుద్రమ్మ పౌరుషాగ్ని ఏమిటో విన్నారు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాల్ని కూడా పట్టించుకోనంత అదో మరో లోకం అన్నట్లుగా సెల్లులో బంధించబడినట్లుగా మన మానవులం ఉంటే ఆ సెల్ ఫోనే శాపంగా మారి విలవిల్లాడుతున్న పిసరింత ప్రాణమున్న అమూగ పక్షుల మనోవేదనను తెలియజేయడానికి మీ ముందుకు వస్తున్న వారు కవిత, శైలజ, మౌనిక, మల్లీశ్వరి, రాధిక, కార్తీక్లు.
2: ఏం కాకమ్మా, నల్లపూస అయిపోయావు, అసలు కనిపించడమే మానేశావు, ఏం సంగతి?
3: ఏమో చెల్లై, ఆ రోజుల్లో మనుషులు కంచాలలోనో విస్తర్లలోనో ఎంత కొంత మిగిల్చి మరికొంచెం విధిల్చేవారు. ఇప్పుడు ఒక్క మెతుకు విధిల్చడం లేదు. చేతులు కూడా ఆరుబయట కాకుండా వాష్ బేసిన్ లోనే కడుక్కుంటున్నారు. ఇక్కడ ఇంకేముంది? ఎటైనా వలసపోదామనుకుంటున్నాను. నువ్వేమంటావు చిలకమ్మా?
1: అవునక్క, నేను నీలాగే అనుకుంటున్నాను. ఇంతకు ముందు ఇక్కడ ఎన్నో చెట్లుండేవి మనుషులు అనుకుంటుండగా విన్నాను. పచ్చని చెట్లను నరికేసి మొండి రాళ్లను పాతి వెళ్తున్నారు. ఇక్కడ ఇంకేం దొరుకుతుంది?
2: అయ్యో, నేనేననుకున్నా నాకంటే మీకే ఎక్కువ కష్టాలున్నాయి. అదిగో ఎవరో పిల్లలు వస్తున్నట్లున్నారు, వాళ్లతో మన గోడు చెప్పుకుందామా?
3: ఆ, వాళ్లతో ఏం మాట్లాడతాం? వాళ్ళు చెబితే ఎవరు వింటారని, వాళ్ళ చిలక పలుకులు వినే ఓపిక ఎవరికుంటుంది?
1: అదిగో నన్ను వెక్కిరిస్తున్నారు మీరు. అయినా నా పేరు వచ్చింది కాబట్టి నేను వాళ్ళని పలకరిస్తాను. ఏ పిల్లలు, అబ్బాయిలు, ఓ రెండు జడల అమ్మాయి, ఇలా రాండి.
4: అదిగో చాలా వింతగా ఉంది, మనం ఎంతో సరదా పడే చిలకమ్మే మనతో మాట్లాడుతున్నట్టుంది. వెళ్దాం పదండి. ఏం చిలకమ్మ, మాతోనే ముచ్చట?
1: అవును పిల్లలు, మీతోనే. మొన్నటి వరకు ఈ తోట పచ్చని చెట్లతో పిల్లల కేరింతలతో ఎంతో ఆహ్లాదంగా ఉండేది కదూ?
4: అవునవును, మేం రోజు ఇక్కడికే వచ్చి ఎంతో సరదాగా ఆటలాడుకునేవాళ్ళం.
1: మీకే కాదు, మాకు సరదాగానే ఉండేది. ఇప్పుడు చూడండి, ఇల్లు కడతామని తోటను నరికేశారు. ఇప్పుడేమో ఇంత పెద్దగా ఏదో సెల్ టవర్ కట్టారు. దాని నుంచి వచ్చే వేడిని రేడియేషన్ అంటారట. మొన్న రేడియోలో విన్నాను, దాని దెబ్బకు ఒక్క పక్షి ఇక్కడికి రావడం లేదు. ఎలాగో గుండెలు చిక్కబట్టుకుని మేం మాత్రం వచ్చి కూర్చున్నాం.
4: అవును, రోజు కనిపించే పక్షులేవి ఈ రోజుల్లో కనిపించడం లేదు.
5: తాతయ్య చనిపోయిన తర్వాత పిండాన్ని ముట్టడానికి పక్షులేవి రావడం లేదని నానమ్మ ఎంత బాధపడ్డదో గుర్తుంది కదా గీత?
6: అవును, చాలా ఏడ్చింది.

0: మమ్మల్ని రాకుండా చేసింది మీ వాళ్లే. అన్నం దొరకనివ్వడం లేదు, కనీసం మా మానాన మేము బతుకుదామంటే కనీసం అలా కూడా బతకనివ్వడం లేదు. సెల్ టవర్లతో ఆకాశాన్ని మలినం చేశారు, పొగతో గాలిని కలుషితం చేశారు, మందు గులికలతో పంట పొలాల్లోని నీళ్లను కలుషితం చేశారు. అందుకే మేమందరం అడవికి వలస వెళ్దామనుకుంటున్నాం.
1: అయ్యయ్యో వద్దు వద్దు, మీరు మానేస్తారు, మా పెద్దల సంగతి అట్టుంచండి. మేం పెరిగి పెద్దయ్యేలోగా మళ్ళీ మీరు చక్కగా నివసించేలా అన్ని వసతులు కల్పిస్తాం. ఇది మా ప్రతిజ్ఞ. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. మా పెద్దలకు నచ్చజెప్పి ఈ రోజు నుంచే ఆ యత్నాలని మొదలు పెడతాం.
0: థ్యాంక్ యూ పిల్లలు. పిల్లలైనా పెద్ద మనసుతో సెలవిచ్చారు. ఇక మేము నుండి ఎప్పుడూ సెలవు తీసుకోం. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ నేస్తారు. అన్నమాట మీరే,
2: అందరం నిలబడతాం.
0: థ్యాంక్ యూ పిల్లలు. పిల్లలైనా పెద్ద మనసుతో సెలవిచ్చారు. ఇక మేము నుండి ఎప్పుడూ సెలవు తీసుకోం. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ నేస్తారు.
3: విన్నారుగా, మానవులం విజ్ఞాన ఫలాలను ఎంతగానో అందుకుంటుంటే మూగ పక్షులు మాత్రం ఎంతగా తల్లడెల్లిపోతున్నాయో. వాటిని కాపాడుకుందాం మరి. ప్రప్రథమ పంతులమ్మగా పేరుగడించిన మహిళా మణిపూస ఎన్నో అవమానాలను భరించి, దుర్మార్గుల ఆగడాలను చిత్కారాలను భరించి సహించి, మొక్కవో దీక్షతోని భావితరాలకు బంగారు బాటలు వేయడానికి అహరహం కృషి చేసిన మహనీయురాలు. తన స్వాగతాన్ని కొమ్ము మోనిక ద్వారా చెబుతానంటుంది, ఆలకిద్దామా?
4: అమ్మ లాలన, నాన్న గారాబంతో అల్లారు ముద్దుగా సరదా సరదాగా బాల్యాన్ని గడిపిన నేను, ఆ మధురమైన ప్రాయానికి దూరమవ్వడానికి అట్టే సమయం పట్టలేదు. అంటే ఈ పాటికి మీకు అదేమిటో అర్థమయ్యిందనే అనుకుంటున్నాను. త్రుల్లింతల లేప్రాయపు ఆ జ్ఞాపకాలకు మహారాష్ట్ర అబ్బాయి పూలేతో పెళ్లి జరగడంతో తెరపడింది. ఆ కాలంలో ఆడపిల్ల గడప దాటి బయటకు వెళ్లకూడదు. చూసే చూట చూడొద్దు, నవ్వే చోట నవ్వద్దు, ఆడపిల్ల పుట్టిందంటేనే అరిష్టంగా భావించేవాళ్లు. అంతవరకైతే పర్వాలేదు, గడప దాటి బయటకు వెళ్లిందంటే ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరిట ఇన్ని అవమానాలు, విరిసి విరియని మొగ్గదశలోనే పెద్దరికపు ఛాయలు. ఆరేందల్లా ఆరేళ్లకే కుటుంబ భారమంతా నెత్తుకెత్తుకోవడం. అదిగో అప్పుడే అయితే అమ్మలోని అనురాగాన్ని, నాన్నలోని ఆప్యాయతను కలగలిపితే నా భర్త జ్యోతిరావు పూలే అవుతాడని చెప్పడానికి మాత్రం ఒకంత గర్వపడతాను. ఆయన నాకు దొరికిన పుణ్యపురుషుడు అని చెబితే అతిశయోక్తి కాదేమో. నన్ను సావిత్రి అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని విలువల పాఠాలు చెప్పాడాయన. పూలయ్యే కనుక పుస్తకాలను పరిచయం చేసి ఉండకపోతే నేను మీ ముందు నిల్చొని ఈ కథను చెప్పే అవకాశమే ఉండేది కాదేమో. పట్టుబట్టి నా చేత ఓనమాల దిద్దించి, పుస్తకాలు చదివించి, నన్ను సామాజిక కార్యకర్తగా తీర్చిదిద్ది, నా జీవిత నౌకకు లంగరు వేసి ఒక దిశను దశను చూపి నన్ను నేనుగా నిరూపించుకునేందుకు అవకాశం కల్పించిన నా దేవుడు పూలే. ఇదిలా ఉంటే ఒకరోజు నేను ఇది కళా నిజమా అని ఆశ్చర్యపడేంత ఓ అద్భుతం జరగడం, అప్పటికప్పుడే కాకతాళీయంగా కొత్త అవతారం ఎత్తడం నా జీవితానికి మరో మలుపు అయ్యింది. కొత్త రూపమేమిటనేగా మీ ప్రశ్న. సమాజాన్ని మార్చడానికి, విలువల జీవితాన్ని వేరొకరికి బోధించడానికి నాకు దొరికిన ఆయుధాలైన ఆ అక్షరాల దిద్దబెట్టే బాధ్యత నా భుజస్కంధాలపై పెట్టబడింది. తప్పది పరిస్థితుల్లో అదేనండి మొట్టమొదటి పంతులమ్మగా మారిన మహత్తరమైన మరుపురాని మధురమైన రోజది. ఇక అంతే, నా ప్రస్థానంలో అన్నీ ఎదురితలే. నేను పంతులమ్మనైతే అయ్యాను గాని దుర్మార్గుల నుండి ఎన్ని అదిలింపులో బెదిరింపులో చెప్పనల్వి కాదంటే నమ్మండి, నాకు మా ఆయనకు దినగండం నూరేళ్ల ఆయుషులా శనమొక్క యుగంలా మారింది. చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కంటే ఓ దీపాన్ని వెలిగిస్తున్నాను కదా అనే ముండి ధైర్యంతో ఎవరికీ తలవంచలేదు. పాఠశాలకు వెళ్లగానే వాళ్లు జల్లిన బురద, పేడలతో పాడైన దుస్తులు చకచకా మార్చేసుకుని వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పాఠంలోని ముఖ్యాంశాలన్నింటినీ బోధించేసేదాన్ని. ఇంకా భయంకరమైన ప్లేగు వ్యాధికి ఊళ్లకు ఊళ్లే తుడుచుకుపెట్టుపోతున్న కాలంలో కళ్ళు తేలేసి విలవిల్లాడుతున్న ఓ పసిగుడ్డును పొత్తిళ్లలో ఎత్తుకొని కాపాడే ప్రయత్నంలో ఆ ప్లేగు మహమ్మారికి నేను ఆహుతైపోతానని తెలిసి కూడా మానవత్వానికే మొదటి పీత వేశాను. ఈ సమయంలో నా జీవితం నాకు ముఖ్యం కాదనిపించింది. నేను వేసిన అడుగులో ఇంకొందరు అడుగులు వేసి ఈ సమాజ గమనపు మలుపునకు దోహదకారులు అయితే అదే నా జన్మకు సార్థకత అనుకున్నాను. నేను వెలిగించిన అక్షరదీపం కాంతితో

0: మరికొన్ని దీపాలు వెలగడం కన్న కావాల్సిందేముంది? ఆ దీపాల్లో మీరు ఓ ఆశాదీపంలా మెరవాలని నా ఆశ, నా శ్వాస. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అన్నట్టుగా మీరు త్యాగాలకు ముందుంటారని ఆశిస్తూ ఇక సెలవు. ఇట్లు మీ సావిత్రిబాయి పూలే.
1: విన్నారుగా, ఇప్పటికైనా ఆడపిల్లలను బతకనిద్దాం, ఎదుగనిద్దాం. మరి మతిమరుపు చాలా అనర్థాలు తెచ్చిపెడుతుందన్నది మనకందరికూ తెలిసిందే. మరి అలాంటి మతిమరుపు ఓ కుటుంబంలోని వారికి అలవాటుగా అయినా వైనాన్ని హాస్యస్పూరక సాన్ని సన్నివేశాలతో మనల్ని అలరించడానికి పేరు మర్చిపోయా నాటికతో మన ముందుకు వస్తున్నవారు వంశీకృష్ణ, హారిక, కార్తీక్, ఉదయకిరణ్లు.
2: లక్ష్మి, లక్ష్మి, నిన్నే నా కోటెక్కడో పెట్టాను, కనబడడం లేదు. తొందరగా బజార్కెళ్ళాలోయ్, కొంచెం వెతికి పెట్టు.
3: ఇప్పుడు బజార్ ఏమిటండి? ఇవాళ కాలేజీలో స్పెషల్ క్లాసులున్నాయి, తొందరగా వెళ్ళాలి అన్నారుగా. కాలేజీకి టైం అవటం లేదు, మర్చిపోయారా ఏమిటి?
2: నా మది మండా, అసలు సంగతి మర్చిపోయా. ఇవాళ తొందరగా వెళ్ళాలి కదూ. ఏమిటో ఈ మది మార్పు రోజు రోజుకి ఎక్కువవుతుంది, ఏది జ్ఞాపకం ఉండడం లేదు. నిన్న గమ్మత్తు జరిగింది తెలుసా? కాలేజీలో టైం అయింది కదా అని హడావుడిగా పుస్తకాలు తీసుకుని నా క్లాసులోకి పరిగెట్టా. లెసన్ మొదలు పెట్టేసరికి నాకే ఎందుకో అనుమానం వచ్చింది. స్టూడెంట్ మొహాలేవి నాకు తెలిసినట్టుగా లేవు. కొంచెం పరిశీలించి చూస్తే ఇంకేముంది, అది నా క్లాస్ కాదు, కామర్స్ వాళ్ళది. నేనేమో ఆర్ట్స్ వాళ్ళ క్లాస్ తీసుకోవాలి. పాపం ఆ విద్యార్థులకేం అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయారు.
3: ఇంకా నయం, ఈ మతిమరుపు వల్ల మనిల్లే అనుకుని మరే ఇంట్లోకి దూరకండి. అయినా మీ మతిమరుపు మీకే కాదు, నాకు కూడా పాకింది. ఎంతైనా అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ భార్యను కదా.
2: అయినా ఈ దేశంలో డాక్టర్లు అనేక రోగాలకి రకరకాల మందులు కనిపెడుతున్నారు, కానీ ఈ మతిమరుపుకు మందేదన్నా కనిపెడితే బాగుండును. మందంటే గుర్తొచ్చింది, డయాబెటీస్ తగ్గడానికి మాత్రం వేసుకోవడం మర్చిపోయా.
3: ఇంకా నయం, మీకు డయాబెటీస్ ఉందన్న సంగతే మర్చిపోయారు కదూ.
2: ఏది ఆ మాత్రాల సీసా?
3: ఎక్కడ పెట్టారు?
2: టేబుల్ మీద అల్మేరాలోనో ఉంటుందిగా.
3: సరే, అది మర్చిపోయారు, వెతుకుతానుండండి.
4: అమ్మా అమ్మా, నా పుస్తకం ఎక్కడ పెట్టావే?
3: ఏ పుస్తకం?
4: అదే మొన్న చదువుకుంటానికి రాజు నాకు ఇచ్చాడే ఆ పుస్తకం.
2: చదువుకుంటానికి నీకిచ్చాడా? దాని పేరు?
4: దాని పేరు మర్చిపోయాను డాడీ.
2: సరిగ్గా గుర్తు తెచ్చుకో, మరి కొన్ని వివరాలు దొరుకుతాయి.
4: అదే డాడీ, ఒక వారం రోజుల క్రితం మా ఫ్రెండ్ రాజు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, చదువుకొని మళ్ళీ దాన్ని రేపు సోమవారం తిరిగి ఇచ్చేయాలి అన్నాడు.
2: మై డియర్ సార్, నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఈ మధ్యన నువ్వు చాలా చాలా మర్చిపోతున్నావు, ఎందుచేత?
4: అదే అర్థం కావటం లేదు డాడీ. ఎంత జ్ఞాపకం ఉంచుకుందాం అనుకున్నా జ్ఞాపకం ఉండటం లేదు. ఇప్పుడు ఎలాగా? రాజుకి రేపు సోమవారం ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే నా సిన్సియారిటీ దెబ్బతింటుంది.
3: సుందరం, పోనీ ఓ పంచై, అదెక్కడ పెట్టావో చెప్పు, అప్పుడు వెదిగిస్తాను.
4: అది కూడా జ్ఞాపకం లేదు మమ్మీ. ఆ పుస్తకం తెచ్చి చదువుకుందామని అనుకుంటూనే మర్చిపోయాను, ఎక్కడ పెట్టానో ఏమిటో.
2: సుందరం, ఓ పని చేయి, రేపు సోమవారం బడికెళ్ళాక రాజుతో ఆ పుస్తకాన్ని ఎక్కడో పెట్టాను, పేరు కూడా మర్చిపోయాను అని సారీ చెప్పి ఆ పుస్తకం పేరుకు తెలుసుకో, దాన్ని వెతికి ఇచ్చేయి.
4: అలా చేయటం బాగుండదు డాడీ, పైగా అందరూ నన్ను మతిమరుపు వాడు అనుకుంటారు. అలా అందరూ నాపై ప్రచారం మొదలు పెడితే నేను సహించలేను డాడీ.
3: సుందరం, నీకు రాజువాళ్ళు

0: కుండా అని చెప్పా. జాగ్రత్త సుమా అని రాజు ఆ పుస్తకం నాకిచ్చాడు. చదివాక మండే మన్నయ్యకిచ్చేయ్, నేను ఊళ్ళో ఉన్నాను కాబట్టి అన్నాడు. జాగ్రత్తగా సంచిలో పెట్టి పట్టుకొచ్చాను.
1: బాగా జ్ఞాపకం తెచ్చుకో, ఒకవేళ దారిలో ఏమైనా జారి పడిపోయిందేమో.
0: లేదు డాడీ, ఇంటికి తీసుకొచ్చి సంచి టేబుల్ పైన పెట్టాను.
1: సంచిని బాగా చూసావా?
2: ఇంట్లో అన్ని చోట్ల వెతికావా?
0: ప్రొద్దుటి నుంచి ఇంట్లో వెతకని చోటంటూ లేదు, కానీ కనపడలేదు.
1: లక్ష్మి, ఒకవేళ నీ ముద్దులో కూతురు సుజాత గాని తీయలేదు కదా?
2: ఏమోనండి, అది ఇంట్లో లేదు, ఆడుకుంటానికి ఎవరింటికో వెళ్ళింది.
1: సుందరం, ఆ పుస్తకంలోని మ్యాటర్ చదివావా?
0: రోడ్డు మీద నడుస్తున్నప్పుడు రాజు ఆ పుస్తకాన్ని గురించి చెబుతూ లోపల అక్కడక్కడ కొన్ని పేజీలు త్రిప్పి చూపిస్తూ కొన్నిటిని గూర్చి వివరించాడు కూడా.
1: ఏం వివరించాడు?
0: జ్ఞాపకం రావటం లేదు డాడీ.
1: గుర్తు తెచ్చుకో, సైన్స్ నెస్ని గురించా?
0: ఆ, వృక్షాలను గురించి రాజు చెప్పాడు డాడీ.
1: ఇంకా?
0: ఇంకా
1: హిస్టరీ కానీ జియోగ్రఫీ ఇటువంటి ఉన్నాయా?
0: అంత కరెక్ట్ గా చెప్పలేను గాని ఆ పుస్తకంలో ఎన్నో తెలియని విషయాలున్నాయని, అవి తప్పకుండా చదవాలని రాజు చెప్పాడు. మమ్మీ, మన ఇంటికి గాని ఎవరైనా వచ్చారా?
2: ఎందుకలా అడిగావు?
0: ఏం లేదు, పుస్తకం చూసి బాగుందని ఎవరైనా పట్టుకెళ్లారేమోనని.
2: ఎవ్వరూ రాలేదే, సుజాతతో ఆడుకుంటానికి జయ మధు తప్ప ఇవాళెవ్వరూ రాలేదు. అయినా పాపం వాళ్ళు పిల్లలు, వాళ్ళకి పుస్తకాల గొడవలు తెలియదు, బొమ్మలు తాయిలాలు తప్ప.
0: అది కాదు మమ్మీ, మొన్నోసారి సుజాత నా సైన్స్ పుస్తకాన్ని బొమ్మలు చూసుకుంటానికి జయ వాళ్ళింటికి పట్టుకెళ్లింది. అక్కడ వాళ్ళిద్దరూ బొమ్మొస్తుందా రాదా అని ఆడాడుకుంటుంటే నేను వెళ్లి లాక్కొచ్చా.
2: కానీ సుజాత ఇవాళ బొమ్మల్నే పట్టుకెళ్లింది, కావాలంటే చూడు, దాని సంచి అక్కడే ఉంది.
0: అది చూశాను, అందులోనూ లేదు. ఇప్పుడెలా మమ్మీ? రేపు రాజు వాళ్ళ అన్నయ్యకి ఆ పుస్తకం ఇవ్వలేకపోతే ఎంత షేమ్.
1: ఇంకా బాగా ఆలోచించు సుందరం.
3: హలో బావు గారు, గుడ్ మార్నింగ్. హలో సిస్టర్. హాయ్ సుందు, ఏమిటంత సీరియస్ గా ఉన్నారు?
1: ఎవరు? ఓ, చిదంబరమా? ఏమిటో రంగున్ రాజా, ఎప్పుడు రావడం, ఏమిటి విశేషాలు?
2: ఏరా తమ్ముడు, అంతా బాగున్నారా?
3: అంతా బాగానే ఉన్నారక్క. ఏమిట్రా సుందు, అలా చూస్తావేమిటి? నన్ను గుర్తుపట్టాలా?
2: రంగున్ మావయ్యరా, చిదంబరం చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటానికి రంగున్ నుంచి రైలు బొమ్మ పట్టుకొచ్చాడే, ఆ మావయ్యే.
1: ఏమో చిదంబరం, రంగున్ నుంచి వచ్చాక ఏం చేస్తున్నావు? ఏమిటి కదా?
3: బావు గారు, ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నా. ఈ ఊరొచ్చి మిమ్మల్ని అందరినీ చూసి మళ్ళీ మధ్యాహ్నమే వెళ్లిపోవాలి. అది సరే సుందరం, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
2: అదా, పాపం సుందరం వాళ్ళ ఫ్రెండ్ రాజు దగ్గర నుంచి ఓ పుస్తకం తెచ్చుకున్నాడు చదివిచ్చేద్దామని. ఆ పుస్తకాన్ని ఎక్కడో పెట్టాడు, అది కనపడ్డం లేదు, పైగా దాని పేరు మర్చిపోయాడు.
3: వాట్, మర్చిపోయాడా? ఏమిటో సుందరం, ఈ వయసులో నీకు మతిమరిపేమిటి?
2: అడక్కురా తమ్ముడు, ఈ మధ్యనేమిటో ఇంట్లో అందరికి మతిమరుపు ఎక్కువైంది, ఏది ఎక్కడ పెట్టామో జ్ఞాపకం ఉండట్లేదు.
3: వెరీ బ్యాడ్.
1: అవును చిదంబరం, మాకు ఏది జ్ఞాపకం ఉండడం లేదు ఈ మధ్యన.
3: అయితే మీ వృత్తిని సార్థకం చేస్తున్నారన్నమాట, అదే అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని. బావు గారు, మీ వయసు మించిపోయింది చెప్పండి. అసలు మీ మతిమరుపు అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు, ముఖ్యంగా విద్యార్థి దశలో దీనికి గురైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇది మీ నుంచి మా అక్కకు సుందరానికి ఇలా పాకిపోయిందన్నమాట. వయసుతో సంబంధం లేకుండా అందరికి పాకిందో గోవిందో గోవింద. ఏది జ్ఞాపకం ఉండదు, ఏ పని చేయలేం. కొన్నాళ్ళు ఇలా సాగితే మనల్ని మనమే మర్చిపోగలం.
2: అన్ని రోగాలకి లాగానే దీనికి కూడా ఏదైనా మందు కనిపెడితే బాగుండునరా తమ్ముడు?
3: పిచ్చక్క, మందులంటూ ప్రత్యేకంగా ఏమక్కర్లేదు. మందు వల్ల తగ్గే వ్యాధి కాదు, మన జాగ్రత్తే మన మందు, మన ఆలోచనే మనకు ఔషధం. ముఖ్యంగా పిల్లల అలవాటును బట్టి ఒక్కొక్క విషయాన్ని ఒకటికి 10 సార్లు మననం చేసుకోవటం, వాళ్ళు రోజు దినచర్య వ్రాయటం మొదలు పెట్టాలి. ఆలోచన ఉండాలి గాని అతిగా ఆలోచిస్తే మళ్లీ ప్రమాదం. సుందరం, రాజునికి ఇచ్చిన పుస్తకంలో ఏముందో తెలుసా నీకు?
0: అంత కరెక్ట్ గా జ్ఞాపకం లేదు మావయ్య, కానీ ఆ పుస్తకం చదివితే చాలు, మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు తప్పకుండా చదివి తీరాలి అన్నాడు రాజు.
3: అలా అన్నాడా? అయితే ఆ పుస్తకం చదివితే తెలివితేటలు పెరుగుతాయన్నమాట. ఆ పుస్తకానికి అట్టాలున్నాయా?
0: ఆ, అట్టాలున్నాయి, బౌండ్ కూడా ఉంది.
3: గుడ్. అందులో బొమ్మలున్నాయి కదూ, సైన్స్, హిస్టరీ, ప్రపంచ జ్ఞానం ఇలాంటివి ఉన్నాయి కదూ?
0: ఆ, ఉన్నాయి.
3: అలా జ్ఞాపకం తెచ్చుకో. చూడు, చదువు అనేది మన జీవితానికి చాలా ముఖ్యం. చదువుకునే పుస్తకాన్ని దేన్ని మర్చిపోకూడదు. ముఖ్యంగా ఇలాంటి విద్యార్థులు అస్సలు మర్చిపోకూడదు. ఇంటికి తెచ్చిన పుస్తకాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవడం, తీరిక చిక్కినప్పుడల్లా చదవటం చేయాలి. మనలోని అజ్ఞానాన్ని వదిలేసి జీవిత సర్వస్వాన్ని చదువుకి అంకితం చేయాలి, తెలిసిందా?
0: తెలిసింది, ఆ జ్ఞాపకం వచ్చింది. ఆ పుస్తకం పేరు సర్వస్వం. అవును, సర్వస్వం.
1: సర్వస్వం ఏమిటోయ్?

0: అవును, మామయ్య ఇప్పుడు చెప్పిన మాటల్లో ఆ పేరు ఉన్నది.
1: ఏమిటి? సర్వస్వమ, అయితే చెబుతాను విను. నీకు ఆ పుస్తకం పేరు సగమే జ్ఞాపకం వచ్చింది. ఆ పుస్తకం పేరు
0: చెప్పు మామయ్య, తొందరగా.
1: సరే చెబుతున్నా, విజ్ఞాన సర్వస్వం. అవునా?
0: అవును, అదే విజ్ఞాన సర్వస్వం. నీకెలా తెలుసు?
1: తెలియటమే కాదు, నీ బర్త్డే ప్రెజెంటేషన్ ఇద్దామని తెచ్చా. ఇదిగో ఆ పుస్తకం. విజ్ఞాన సర్వస్వం అంటే ఒక రకమైన జనరల్ నాలెడ్జ్. ఇది చదివితే నీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. బాగా చదివి అర్థం చేసుకో.
0: థ్యాంక్ యూ మామయ్య, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. డాడీ, మమ్మీ, సరిగ్గా రాజు నాకు ఇచ్చిన పుస్తకం కూడా ఇటువంటిదే. చూడండి,
2: ఇదా. ఇది నిన్న పేపర్ల మధ్యలో కనిపిస్తే ఇక్కడెందుకుందా అని తీసి అటక మీదున్న పెట్టెలో పడేశాను. ఆ విషయం నీతో చెప్పడం మర్చిపోయా.
3: అవునోయ్, మొన్న అల్మిరాలో చూసి తీసి కొంతవరకు చదివి మర్చిపోయి పేపర్ల మధ్యలో పడేశాను. నా మతిమండ, ఈ విషయమే జ్ఞాపకం రాలేదు సుమా.
1: చూశారా, మీ మతిమరుపు వరుసగా ఒకళ్ళ నుంచి మరొకరికి పాకి చివరికి సుందరానికి కూడా పట్టుకుంది. ఈ మతిమరుపు దయ్యాన్ని పోగొట్టాలంటే ఒకటే మందు, మనం చేయాలనుకున్న పనిని వెంటనే చేసేయాలి, లేదా ఒక పుస్తకంలో రాసి పెట్టుకుని దానిని మననం చేసుకోవాలి. సుందరం, రేపటి నుంచి నువ్వు దినచర్య వ్రాయటం అలవాటు చేసుకో. రేపే ఒక డైరీని ప్రారంభించి అందులో నువ్వు చేసే పనులన్నీ రాయి. ప్రతిరోజు రాత్రి ఆ రోజు నువ్వు చేసిన పనులన్నీ మననం చేసుకో. తప్పు పనులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకో. నువ్వు చేసిన ప్రతి పనిని గురించి ఆలోచించి మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించు. మర్చిపోతాను అనుకుంటే నీ డైరీలో రాసుకుని 1-10 సార్లు చదువుకొని జ్ఞాపకం పెట్టుకో. తెలిసిందా?
0: తెలిసింది మామయ్య, నువ్వు చెప్పినట్లు చేస్తాను.
3: థ్యాంక్స్ చిదంబరం, నువ్వు చెప్పింది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అయ్యో నా మతిమండ, కాలేజీ విషయమే మర్చిపోయాను. వస్తా చిదంబరం, మధ్యాహ్నం ఇంటికి వస్తాను. లక్ష్మి, వస్తాను.
2: ఇది తమ్ముడు ఆయన వరుస. నా మతిమండ అనుకుంటూనే మర్చిపోతుంటారు. ఆ అన్నట్లు పొయ్యి మీద కూర పడేశాను, మర్చిపోయా తమ్ముడు? చూసొస్తానుండు.
0: మామయ్య, మమ్మీ డాడీలకు ఈ మధ్యన మతిమరుపు ఎక్కువైంది. ఓ మై గాడ్, నా ట్యూషన్ సంగతే మర్చిపోయా. వస్తాను, టాటా.
1: బాగుంది వీళ్ళ వరుస. వెనుకటికి ఓ ఈగ ఇళ్ళలకు తన పేరు మర్చిపోయి ఊరంతా అడిగి వచ్చిందంట నా పేరేమిటని. అలా ఉంది ఇది కూడా. అన్నట్లు ఈ మతిమరుపు మనుషుల మధ్యన పడి నా ప్రయాణం సంగతే మర్చిపోయా. ఈ మతిమరుపు వీళ్ళ నుంచి నాకు కూడా పాకినట్లుంది. ఇంకాసేపు ఇక్కడుంటే నా గురించి మర్చిపోతాను. అక్కయ్యా, నా బస్సుకు టైం అయింది, వస్తాను.
4: ముఖ్యంగా విద్యార్థులకు మతిమరుపు ఉంటే ఎంతటి అనర్ధాయకమో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పశ్చాత్తాపం అనేది మనిషిని మనీషిగా మారుస్తుంది. అలా శర్మిష్ఠ దేవయాని విషయంలో ఎలా వ్యవహరించిందో చూద్దామా? భక్తుల రాధిక మన ముందు ప్రదర్శిస్తుంది.
5: అయ్యో ఎంత పని చేశాను. దేవయాని నాకు ఎంతో మంచి స్నేహితురాలు కదా, దాన్ని నూతిలోకి తోశాను. పాపం ఏమయ్యిందో, చచ్చిపోయిందేమో. ఎంత పాపానికి ఒడిగట్టాను. నేను మిత్రద్రోహురాలిని. పాపం దేవయాని నాకు ఎంతో నచ్చజెప్పింది. అవును, సుడిగాలి వస్తే దేవయాని ఏం చేస్తుంది? బట్టలు మారిపోవడానికి దేవయాని నిజంగా కారణం కాదు కదా. మరి నేను మాత్రం తప్పు చేయలేదా? నేను దేవయాని బట్టలు కట్టుకున్నాను కదా. నేను మాత్రం నా బట్టలు సరిగ్గా గుర్తించగలిగానా? లేదు కదా. నేను చేసిన తప్పే దేవయాని చేసింది. తప్పు మా ఇద్దరిది ఒక్కటే, కాని శిక్ష దేవయాని అనుభవిస్తుంది. ఇది అన్యాయం. నేను రాజకుమార్తెననే అహంకారం.
4: మొక్క మౌనిక, మొక్క మల్లేశ్వరి, తర్రి కవిత.

ఇప్పటి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోళ్లపాడు పోలపల్లి ఖమ్మం రూరల్ మండలం విద్యార్థులం సమర్పించిన ఈ కార్యక్రమం మిమ్మలను అలరించిందనుకుంటున్నాను. శ్రోతలందరికీ ధన్యవాదములు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికు దక్షిణాను ప్రాంతీయ వార్తలు అనంతరం 1:20 వనితా లోకం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా. నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్ లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బలమైన వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక అవగాహన కల్పించి మాదక ద్రవ్యాల డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నటువంటి మన యూత్, విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం కల్పించాలని.
0: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావత్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 72 ఏళ్లుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఐఐటీ ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫామ్ అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్టాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్టంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్ గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాలను సమస్యకు

0: శాశ్వత పరిష్కరణ చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేట్ రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూలు పర్యవేక్షణ చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి అద్భుత స్పందన లభిస్తుందని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయటపెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు 4 డేస్ 5 డేస్ అయింది. ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి కనీసం ఇంత చర్యలు ఏవి 8 ఎకరాలు తెలిసిరాలు అంటున్నారు. డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టి ఫస్ట్ ప్రజలకు ఇస్తామేమో జాగ్రత్తగా.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగూడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మెడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎన్ స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీకా సమాపేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్ లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డి అడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తి గల స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డి అడిక్షన్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు డి అడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీలంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకులు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుండ మండలం సిరికొండ రహీంఖాన్పేట తిప్పాపురం జవారిపేట

0: జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్ హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి స్త్రీల కార్యక్రమంలో డబ్బు ఆనందాన్ని కొనగలదా? చార్టర్డ్ అకౌంటెంట్ మాడభూషి రాజంబల్ గారితో నిహారా కానేటి గారి ముచ్చట వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అదేంటి అంటే, డబ్బు ఆనందాన్ని ఇస్తుందా, డబ్బుతో ఆనందాన్ని కొనగలమా? ఓకే, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు నేను సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ రాజంబల్ మాడభూషి గారితో ఇదే విషయం గురించి మాట్లాడతాను. మీకు కొన్ని ఇన్పుట్స్ కూడా వస్తాయి. మేడం, మా ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: మరి విన్నారు కదా మేడం, డబ్బు ఆనందాన్ని ఇస్తుందా, డబ్బుతో ఆనందాన్ని కొనగలమా అన్న అంశం గురించి ఈరోజు వీల్ హ్యావ్ అ లైట్ హార్టెడ్ చాట్ టుడే. ఓకే,
2: ఖచ్చితంగా.
1: సో మీరు చెప్పండి మేడం, డబ్బు ఆనందాన్ని కొనగలదా?
2: డబ్బు ఉన్న వాళ్ళని అడిగితే లేదు అంటారు, డబ్బు లేని వాళ్ళని అడిగితే అవును అంటారు. అంటే ఎంత డబ్బు గురించి మాట్లాడుతున్నాం, ఏ ఆనందం గురించి మాట్లాడుతున్నాం అన్నది ఇందులో చాలా ఇంపార్టెంట్. మీరు వినే ఉంటారు కోటేశ్వరులు, ఆల్ దిస్ బిలియనియర్స్ అంతాను సంపాదించాము, డబ్బులు సంపాదించాము, కానీ ఆనందం మాత్రం వేరే దాని నుంచి వచ్చింది అంటారు. కానీ మీరు అదే ఒక 16 ఏళ్ల 18 ఏళ్ల పిల్లవాడిని అడగండి, మీకు ఆనందాన్ని ఏమి ఇస్తుంది అంటే, అతని దగ్గర అన్ని కాస్ట్లీ విషయాల లిస్ట్
1: ఉంటుంది. ఫలానా బైక్ కావాలి, ఫలానా ప్లేస్ లో నేను పార్టీ
2: చేయలేదు. రేపు పిల్లలు ప్రైవేట్ జెట్ రిచ్ అంటున్నారు, అక్కడి దాకా అసోసియేట్ చేసుకున్నారు. కానీ నేను నోటీస్ చేసింది, నా అనుభవంతో చెప్తున్నాను, డబ్బు లేని వాళ్ల దగ్గర అడిగితే డబ్బు ఆనందం అంటారు, డబ్బులు ఉన్న వాళ్ల దగ్గర అడిగితే కాదు అంటారు. సో మన ఇన్కమ్ స్కేల్ ఎలా పెరగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అది నాకు ఒక చిన్న డెఫినేషన్ ఉంది డబ్బుది నా లైఫ్ లో. డబ్బు ఉండడంతో ఏ ఎమర్జెన్సీ అయినా ఒక టైం టేకింగ్ ఎలిమెంట్ అయిపోతుంది. ఎనీ ఎమర్జెన్సీ బికమ్స్ ఇన్కన్వీనియన్స్. అంతే, సిలేటసే నాకు ఇవాళ ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, నాకు ఫ్లైట్ టికెట్ దొరకలేదు, అదొక చిన్న ఇన్కన్వీనియన్స్ అయిపోతాయి. బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఒక ప్రైవేట్ జెట్ చేసేసుకుంటాను. డబ్బులు లేని దగ్గర మనం అదే ఎమర్జెన్సీ అని ఆలోచిస్తుంటాం. సో ఎనీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఏదైనా, మనకు అది ఒక టైం స్పెండ్ చేయవలసిన విషయం అయిపోతుంది కానీ స్ట్రెస్ విషయం కాదు. నా ప్రకారం డబ్బులు కన్వీనియన్స్ హ్యాపీనెస్ కన్నా.

0: ఓకే, కన్వీనియన్స్ ఇస్తుంది డబ్బు. చాలా ప్రాక్టికల్ గా చెప్పారు మేడం. నిజంగా డబ్బు కన్వీనియన్స్ ఇస్తుంది. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉంటే హ్యాపీ అనుకుంటారు అని. ఇతర ఆనందాల్ని వాళ్ళు పొందడానికి ఇది అవసరం కాబట్టి వాళ్ళు అది కావాలి అనుకుంటారు. అండ్ అదంతా ఈజీగా దొరకదు కాబట్టి కష్టపడాలి, లేకపోతే సేవ్ చేయాలి. సో ఎలాగ మనీ బిల్డ్ చేయాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందామా ఈరోజు?
1: షూర్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్.
0: సో చెప్పండి మేడం, డబ్బు లేదా సంపద ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు?
1: డబ్బు ఖర్చు పెట్టకపోతే డబ్బు మిగిలిపోయినట్టే కదా.
0: కానీ మనకు అవసరాలు ఉంటాయి, నెసెసిటీస్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి. ఓ కొద్ది గొప్ప కొంత లగ్జరీ ఉంటుంది, ఏవో చిన్న చిన్న ఆశలు ఉంటాయి. ఏం చేయమంటారు మరి?
1: ఈ డబ్బులు ఎలా స్పెండ్ చేయాలి అన్న విషయము అందరికన్నా ఫస్ట్ వరల్డ్ కి చెప్పింది ఇండియన్సే బై అర్థశాస్త్ర. అండ్ ఇవాళ ఏంటంటే రిటర్న్ వచ్చి

0: సో డబ్బులు ఉండాలి మనిషి కంటే, ఖర్చు పెట్టొద్దు అన్నది ఎంత కరెక్టో, ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది కూడా అంతే కరెక్ట్. సో ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏమొస్తుంది, ఇవాళ ఒక 1000 రూపాయలు వేసుకున్నాను, రేపు ఇంకో 2000, ఏడాది అయితే నాకు 20,000, 25,000 ఉంటుంది. వాట్ ఇస్ ఇన్ ఇట్, ఇది పెద్ద విషయమే కాదు అంట. ఇన్వెస్ట్మెంట్ అన్నదాన్ని మనం ఒక డిఫరెంట్ బకెట్స్ వేసుకోవాలి. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఒక ప్లాన్ ని పెట్టిన ఇన్వెస్ట్మెంట్,
1: అంటే ఒక గోల్ గోల్ ఆ గోల్ కోసం ఈ ఇన్వెస్ట్మెంట్
0: ఇన్వెస్ట్మెంట్ అనేసి ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ నుంచి డబ్బులు తీయకపోతే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ కాంపౌండింగ్ ఆఫ్ మనీ. చిన్నప్పుడు స్కూల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, తెలుగులో చెప్పాలంటే వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ దాన్ని ఒక 5 ఇయర్స్ తర్వాత కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు అండర్స్టాండ్ వేరియస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అయినా ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అయినా మనం అర్థం చేసుకోవడానికి టైం తీసుకోవడం లేదు. అండ్ ఇవాళ దినం మనమంతా లగ్జరీస్ కి, కన్వీనియన్స్ కి స్పెండ్ ఇవాళే చేసేస్తున్నాం, రేపు ఏదొచ్చినా రేపు చూసుకుందాము అన్న ఒక థాట్ తో. 90% పాపులేషన్ హూ ఆర్ డ్రైవింగ్ 2-వీలర్స్, మీరు ఒక్కసారి కావాలంటే అడిగి చూడండి, వితౌట్ అన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆన్ 2-వీలర్ వాళ్ళు ఆ బండిని రోడ్ల మీద తీసుకెళ్లిపోతూ ఉంటారు. 2-వీలర్ నడిపించి రిస్కీగా ఇంత లైఫ్ లో 8 hours, 10 hours ఆన్ స్ట్రీట్ ఉన్న వాళ్ళు మాకేమైనా అయిపోతే లైఫ్ ఏంటి అని ఆలోచించి ఒక పర్సనల్ గ్యారంటీ పాలసీ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం లగ్జరీస్ కావాలి అని పరిగెడుతున్నామో మనం బేసిక్స్ మర్చిపోయాం.
1: అంటే ఇన్వెస్టింగ్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ వే.
0: ఇన్వెస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ విల్ థింక్ సెకండరీ, బికాస్ టుడే మనం ఎవరు ఇన్వెస్ట్మెంట్ అనే ఆలోచన లేదు. ఇన్వెస్ట్మెంట్ అన్న ఆలోచన ఉన్నా అదొక 50,000, 25,000, 1,00,000 అయిపోగానే విత్డ్రావల్ అన్న ఆలోచనకి వెళ్తున్నాం. బికాస్ 1 lakh rupees కి వేరేదో టెంప్టింగ్ ఉంది అక్కడ. లెట్స్ సే 1 lakh నేను ఎప్పుడూ నా బ్యాంక్ లో చూడలేదు అని నేను అనుకుంటాను. 1 lakh సడన్ గా చూడంగానే నేను ఎప్పుడు iPhone వాడలేదు అనుకుంటాను. అలా కాకుండా ఇన్వెస్ట్ చేసినప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ అండ్ గోల్స్ ఇవి చేసుకుంటూ వెళ్తే, ఒక నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది, నేను మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను, మేబీ యూ కెన్ సర్క్యులేట్. ఒక మీగర్ 25-30,000 సాలరీ వచ్చే అతను, 22 ఇయర్స్ అతను, అట్ ద ఎండ్ ఆఫ్ హిస్ 45-50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, హీ కెన్ బి ఎ మిలియనియర్ అండ్ ఆల్సో హ్యావ్ ఆల్ హిస్ లగ్జరీస్ ప్రొవైడెడ్ డిసిప్లిన్ ఉంటే.
1: ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి?
0: మన ఇన్కమ్ లో 1/3 షుడ్ గో టు లాంగ్ టర్మ్ సేవింగ్, 1/3 షుడ్ గో టు అవర్ సస్టెనెన్స్,
1: రోజువారీ ఖర్చుల కోసం,
0: ఫుడ్, వాటర్, షెల్టర్, అండ్ 1/3 షుడ్ గో ఇన్ అవర్ లిక్విడ్ సేవింగ్స్.
1: ఓకే, అంటే ఎప్పుడన్నా వాడుకోగలిగేటట్టుగా ఉండే.
0: మీ బర్త్డే పార్టీ కూడా కావచ్చు లిక్విడ్ సేవింగ్. లెట్ అస్ సే యు ఆర్ 20 ఇయర్స్, మీ ఫ్రెండ్స్ అందరు బర్త్డేస్ కి వెళ్తున్నారు, మీకు బర్త్డే పార్టీ చేసుకోవాలి, మీ దగ్గర 25,000 రూపీస్ సాలరీ ఉంది, ఇవాళ దిన మీకు 20 మంది పార్టీ అంటే 20,000 ఖర్చు. సో మీ ప్లాన్ చేయకపోతే 20,000 ఖర్చు చేయలేరు కదా. ఆన్ ద కాంట్రరీ, వాట్ ద యూత్ ఇస్ డూయింగ్ ఇస్ వాళ్ళు అప్పు చేసేసి ఆ పార్టీ ఇచ్చేస్తున్నారు, అండ్ ఆ అప్పు రిటర్న్ కట్టినప్పుడు ఈ వడ్డీ కడుతున్నారు. అదే ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ వడ్డీతో కలిపి పార్టీ చేస్తుండే వాళ్ళు. బికాజ్ మనీ ప్లాస్టిక్ ఫామ్ లో వచ్చిన తర్వాత అప్పు చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. ఈజీ ఎప్పుడు ఈజీయే, ఇప్పుడు ఎక్కువైంది. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఏంటి రీపేమెంట్ దానికి, ఈ లగ్జరీకి ఇది వర్త,
1: ఏమీ ఆలోచించట్లేదు.
0: ఐ వాజ్ సర్ప్రైజ్డ్, మొన్న బట్టలు కొనడానికి వెళ్తే ఈవెన్ ఇన్ క్లాత్ షాప్ దే ఆర్ ఆఫరింగ్ యూ అన్ ఇన్స్టెంట్ క్రెడిట్ కార్డ్ అండ్ యూ కెన్ బై క్లోత్స్ ఆన్ EMI.
1: అంటే ప్రతి నెల ఇంత ఇన్స్టాల్మెంట్ కట్టమని మనల్ని లూర్ చేస్తున్నారు, టెంప్ట్ చేస్తున్నారు బేసికలీ.
0: ఎస్, కానీ దట్ ఇస్ నాట్ అవర్ టాపిక్. అవర్ టాపిక్ ఇస్ హౌ టు బి రిచ్. ఫస్ట్ 1/3 ఇస్ ద లిక్విడ్ అసెట్స్. లిక్విడ్ అసెట్స్ ఎమర్జెన్సీకి కూడా అవసరం పడతాయి. లిక్విడ్ అసెట్స్ ని ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టడం ఇస్ నాట్ కరెక్ట్. ఇన్ యూఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్ ఇన్ అ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. మీ లిక్విడ్ అసెట్స్ ని ఈదర్ పార్కెట్ ఇన్ అ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ మీకు

0: ఫండమెంటల్స్ కరెక్ట్ గా ఉన్నాయి, షేర్ మార్కెట్ ఫండమెంటల్స్ ఇఫ్ యువర్ ఫండమెంటల్స్ ఆర్ కరెక్ట్ మేబీ ఇన్ గుడ్ బ్లూ చిప్ ఈక్విటీ బికాస్ డివిడెండ్స్ ఆల్సో కీప్ కమింగ్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ పీపీఎఫ్స్ ఆర్ థింగ్స్ లైక్ దాట్. లిక్విడ్ అన్నారు, మళ్ళీ పీపీఎఫ్ అంటున్నారు, అది లాక్ ఇన్ ఉంటుంది కదా. బట్ ఇఫ్ యూ టేక్ అ పీపీఎఫ్ అండ్ ఇమీడియట్లీ యూ మార్గేజ్ ఇట్ యూ గెట్ మనీ.
1: ఓకే,
0: సో ఇట్ ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు యూ కెన్ కీప్ ఇట్ లైక్ దాట్. బట్ ఐ థింక్ లిక్విడ్ ఫండ్ షుడ్ బి ప్రిటీ మచ్ ఇన్ స్టాక్స్ ఆర్ ఇన్ అవర్ ఫిక్స్డ్ డిపాజిట్. దట్ ఈస్ ఈజియర్ ఫర్ అస్ టు యాక్సెస్. నౌ కమ్స్ ద మిడ్ టర్మ్ ఫండ్స్ విచ్ ఇస్ ఫర్ యువర్ లగ్జరీ. దిస్ ఈస్ ద వెరీ క్రిటికల్ ఆఫ్ ద ఫండ్స్.
1: ఈ మిడ్ టర్మ్ ఫండ్స్ అంటే ఏంటి మేడం?
0: ఈ ఇమీడియట్ లిక్విడ్ ఫండ్స్ అన్నది లెటస్సే ఆర్ ఫర్ స్మాలర్ గోల్స్. లెటస్సే నేను ఒక ఫోన్ కొనుక్కోవడానికో, లేదంటే నేను నా ఫస్ట్ జ్యువెలరీ కొనుక్కోవడానికో, లేదంటే నేను ఒక బైక్ ఆర్ ఒక కార్ కొనుక్కోవడానికి, దీస్ ఆర్ యువర్ ప్రైమరీ గోల్స్. కాబట్టి దానికి మీరు ఇన్వెస్ట్ చేసుకెళ్తాం. దెన్ యూ హ్యావ్ అ బిగ్గర్ గోల్. లెటస్సే అట్ ద ఏజ్ ఆఫ్ 35 నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఆ గోల్ కి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవాళ మార్కెట్ లో టు అచీవ్ ఎనీథింగ్ విత్ అ వెరీ స్మాల్ సాలరీ ఆఫ్ 30-35,000 టు అచీవ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపాసిబుల్. బట్ ఇఫ్ యూ ప్లాన్ వెల్ ఇట్ ఇస్ వెరీ వెరీ పాసిబుల్. ఈ 1/3 ఇన్ దిస్ 30,000 10,000 రూపీస్ ఇస్ వాట్ ఇస్ మై సేవింగ్. లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10,000 రూపీస్ లో 5,000 షుడ్ గో టు మై లాంగ్ టర్మ్ డ్రీమ్ అండ్ 5,000 రూపీస్ విల్ బి ఫర్ మై షార్ట్ టర్మ్ డ్రీమ్. 5,000 లాంగ్ టర్మ్ డ్రీమ్ కి, 5,000 షార్ట్ టర్మ్. ఈ 5,000 రికరింగ్ డిపాజిట్ లో వేసుకుంటే మీకు తెలుసు హౌ రికరింగ్ డిపాజిట్ ఆర్ హౌ అ చిట్ ఫండ్ డిపాజిట్ వర్క్. దీంట్లో రికరింగ్ డిపాజిట్ లో మీకు కంపోజిట్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్ చిట్ ఫండ్ యూ గెట్ అ డివిడెండ్. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫండ్స్ టు కీప్. ఇన్ అ చిట్ ఫండ్ దెర్ ఇస్ అ రిస్క్ దట్ the dividend may become negative depending on when you
1: market
0: when you get your chit. But in a RD negative aithe kaadu,
1: ante bank lo gaani post office lo gaani RD veyochu,
0: RD is veskochu. But if you are very very calculated, then chit fund will also be a very very good option to save your for your short term goals. So idu rendu unnai. Now let us say 2 years ki 5,000 every month I have deposited, so it is 1,20,000. Now I nenu ippudu aa 120,000 teeskoni dan meeda vaddi inkoka 20,000 vachind anukundam. So I have 1,40,000 aipoyindi naaku. Nenu ippudu oka car konukovali. Car cost enta?
1: 5 lakhs, 6 lakhs.
0: సో వెంటనే నేను ఏం చేస్తాను, 1,20,000 తీసుకెళ్లి డౌన్ పేమెంట్ కట్టేసి నేను ఇంకొక కార్ కొనేసుకుంటాను. సో ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ టు పే ఈఎంఐ ఫర్ అ కార్ లోన్ కి మీకు దాదాపుగా 100,000 రూపాయలకి 3,500 ఈఎంఐగా వస్తుంది. సో 5 లక్షల కార్ అంటే నేను ఇక్కడ 100,000 రూపాయలు పెట్టాను, ఇంకొక 3,500 రూపాయలకి 10,000 రూపాయలు EMI I am having to pay. What is my saving every month? Only 10,000. So to this short term goal nen achieve cheyadaniki nen em chestunnanu, aa short term savings teeskel ichesi long term savings kedaithe 5,000 committed unnano adi ikkada kartunnanu. Nen illu edaithe 40 years lo konukovalo ippudu nen 60,000 kuda konalekapothanu.
1: Correct.
0: These are the minor mistakes we are doing. So ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆ 2 ఇయర్స్ తర్వాత కాకుండా 3 ఇయర్స్ తర్వాత మనం కార్ కొనేసి అప్పటికి ఈ లాంగ్ టర్మ్ సేవింగ్ ఫండ్ కూడా కాంపోజిట్ అవుతుంది. కాబట్టి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ తగ్గించి అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ సాలరీ హైక్ ఆల్సో ఆఫ్టర్ 3 ఇయర్స్. డెఫినెట్లీ ఎవ్రీ ఆర్గనైజేషన్ లో ఇంక్రిమెంట్స్ అన్నవి అవి ఉంటాయి, అవి వస్తుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రా పేమెంట్ ఎక్స్ట్రా మనీని యూ షుడ్ యూటిలైజ్ టు అచీవ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్. బట్ జనరల్ గా జరిగే మిస్టేక్ ఇస్ మనమంతా ఎక్కువ అప్పు చేస్తాం మన లగ్జరీస్ కోసం. ఆ అప్పు మీద వడ్డీ కడుతూ కడుతూ మనకు సేవింగ్ నుంచి డబ్బులు వెళ్ళిపోతా ఉంటాయి. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ వి డూ. సెకండ్ మిస్టేక్ వి డూ ఇస్ మనం రిస్క్ ని ఇన్సూరెన్స్ తో కవర్ చేయము. బికాజ్ ఆ మూమెంట్ లో ఆ రోజుకి 5,000 లేవు, మనకేం కాదు అన్న ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉంటాం, విచ్ ఇస్ గుడ్.

0: బట్
1: ప్రాక్టికల్ అయినా కూడా ఆలోచించాలి.
0: ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇన్సూరెన్స్ తీసుకుంటారు, మూర్ఖంగా కదా ఆలోచిస్తున్నాం, మూర్ఖంగా ఆలోచించి ఆ పని చేస్తాం. రిస్క్ కవర్డ్ ఉండి ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి దూరంగా ఉంటే దాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్.
1: ఓకే, సో చాలా బాగా చెప్పారు మేడం. అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, 1/3 సస్టైన్ అవ్వడానికి అంటే రోజువారీ ఖర్చుల కోసం ఉంచుకొని లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఒక 1/3 పెట్టాలి, ఆ తర్వాత లిక్విడ్ సేవింగ్స్ ఒక 1/3 ఉండాలి. లిక్విడ్ సేవింగ్స్ ఎలా చేయాలో చెప్పారు. మరి మిడ్ టర్మ్ ఫండ్స్ అంటే మన చిన్న చిన్న లగ్జరీస్ కోసం మిడ్ టర్మ్ ఫండ్ కూడా పెట్టుకోవాలి అని అన్నారు. సో అది ఎలాంటి సేవింగ్ చేయాలి మిడ్ టర్మ్ ఫండ్ కి?
0: ఈ మూమెంట్ లో అర్థశాస్త్రాల్లో రాసింది మళ్ళీ చెప్తాను. అర్థశాస్త్రాల్లో ఏమంటారంటే, ఆనాటి ఎకనామిక్స్ ప్రకారం గోల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ ఈజ్ అ వెరీ గుడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. కానీ ఇవాల్టి రోజు ఎకనామిక్స్ లో మనం తీసుకొస్తే, గోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియల్ గోల్డ్ లాగా కొంటే ఈజ్ ఇన్వెస్ట్మెంట్, ఆర్నమెంట్ ఈజ్ అ లాస్. ఎవ్రీబడీ న్యూస్, అందరికి తెలుసు అది. ఆర్నమెంట్ గోల్డ్ ఇస్ డెఫినెట్లీ లాస్. ల్యాండ్, ముందు కాలంలో ల్యాండ్ ఒక డిఫరెంట్ ఎకనామిక్స్ లో నడిచేది, ఇవాటి దినం ల్యాండ్ వేరే ఒక డిఫరెంట్ ఎకనామిక్స్ మీద నడుస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎప్పుడైతే మనం వెళ్తున్నామో, ఫస్ట్ ఈజ్ టు అండర్స్టాండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద మనీ. డబ్బులు ఎక్కడ పెడుతున్నామో అది సేఫ్ గా ఉంటుందా అనేసి. Investing it in your pension policies and your insurance policies, very safe. There is a cover, there is a guarantee, and the government regulatory authority could own. Investing in government bonds, gold bonds is safe. Mutual funds, we all know, subject to market risk. Aina kani indulo meeku gain and wealth creation untundi. There is a wealth creation in this. ఇది ఎలాగంటే ఒక నిమిషంలో చెప్పలేము. యూ నీడ్ టు హ్యావ్ సమ్ బేసిక్స్. మ్యూచువల్ ఫండ్ అంటే 10 మంది కలిసి 10 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని వచ్చిన ప్రాఫిట్ ని 10 మంది షేర్ చేసుకోవడం అన్నట్టు. సో మీకేదైతే అర్థమవుతుందో ఆ పర్టికులర్ ఫండ్స్ లోనే మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ లో బ్యాంక్స్ ఉన్నాయా, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయా, 100% ఈక్విటీయా, దాంట్లో ఏమైనా డెట్ అప్పు ఫండ్ ఏమైనా ఉందా, మీరు బేసిక్స్ దాన్ని చూసుకుని లాస్ట్ 3 ఇయర్స్ లో ఎలాంటి రిటర్న్ ఇచ్చింది చూసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే, లాంగ్ టర్మ్ ఫండ్స్ ఇదర్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఇన్ ల్యాండ్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఫర్ అస్.
1: ఓకే, మరి మిడ్ టర్మ్ ఫండ్స్ ఎట్లా ప్లాన్?
0: మిడ్ టర్మ్ ఫండ్స్ ఇస్ ఆల్సో వన్స్ అగైన్ ఫర్ యూ, ఇట్ మైట్ బి అ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈక్విటీ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్, డిపెండింగ్ అపాన్ యువర్ ఎమర్జెన్సీ ఆఫ్ విత్డ్రావల్.
1: అది 5 సంవత్సరాలకి పెడతాము.
0: ఈ డిపాజిట్స్ అన్ని ఉన్నాయి కదా, గోల్డ్ బాండ్స్, గవర్నమెంట్ డిపాజిట్స్, ఆల్ ఆఫ్ దిస్ హ్యావ్ అ 4 ఇయర్ లాక్ ఇన్, 5 ఇయర్ లాక్ ఇన్, యూ కెన్ చూస్ ఫ్రమ్ ఇట్. సి టుడే ఇఫ్ యూ సీ, 7 ఇయర్స్ ఇస్ డబ్లింగ్ ఆన్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇలాంటి PPF, ద ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. మిడ్ టర్మ్ ఫండ్స్ కి ఇది చాలా బాగుంటది. అండ్ మిడ్ టర్మ్ ఫండ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ ఒకటి ఏమో చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోవాలంటే, ఆ ఫండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ విత్డ్రా చేయకూడదు. బికాస్ ఆ ఇన్కమ్ మీద మళ్ళీ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. దట్ షుడ్ బికమ్ యువర్ సెకండరీ ఇన్కమ్ ఈవెన్చువల్లీ. వీ షుడ్ గో ఫర్ అ లాక్ ఇన్ డిపాజిట్. That is the best plan.
1: అయితే మేడం, మనం ఎలాంటి ప్లానింగ్ తోటి ఉంటే మన అవసరాలతో పాటు మన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకున్నాము. అయితే ఇప్పటి రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ మీద కానివ్వండి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్, డైలీ ట్రేడింగ్ చేసే స్టాక్ మార్కెట్ మీద చాలా అవగాహన, అంటే సోషల్ మీడియాలో అందరు చెప్తుంటారు నేను రోజు ఇంత సంపాదించాను, 1,000 సంపాదించాను, 1,000,000 సంపాదించాను అంటే పాప అందరికీ నేను కూడా సంపాదించాలి అని అనిపిస్తుంది. అయితే ఎంత, ఏ లెవెల్లో రిస్క్ తీసుకోవచ్చు, అంటే మీరు ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఆలోచిస్తే మనం ఎంత పర్సెంటేజ్, టు వాట్ ఎక్స్టెంట్ మనం రిస్క్ తీసుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టి డైలీ ట్రేడింగ్ చేయొచ్చు అంటారు?
0: గుడ్, ఇది చాలా మంచి క్వశ్చన్. ఐ లవ్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వేరేగా ఆన్సర్
1: చెప్పండి.
0: డైలీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ అన్నది, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది దాని పేరు. ఇట్ ఈస్ అ ఫుల్ టైమ్ జాబ్. మీరు డైలీ ట్రేడింగ్ చేసుకో.

0: ఉంటూ మీరు ఇంకొక దగ్గర జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటాను అని ఎవరైతే ఇవాళ రేపటి జనరేషన్ అనుకుంటుందో దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఒక ట్రైనింగ్ కావాలి దానికి. నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టిల్ డేట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రాక్ ఇట్.
1: ఓకే.
0: బికాస్ స్టాక్ మార్కెట్స్ ఆర్ గవర్న్డ్ బై డిఫరెంట్, దాని ఒక డిఫరెంట్ ఫోర్స్ నడిపిస్తుంది ఫర్ ఎ డైలీ ట్రేడింగ్. బట్ ఇన్వెస్టింగ్ చేయడానికి మీకు ఆ ఫోర్స్ మధ్యలో రాదు, బికాస్ ఆ ఫోర్స్ డైలీ అప్ డౌన్, డైలీ బై సెల్, మంత్ ఎండ్ డెలివరీ, అదొక డిఫరెంట్ ఫోర్స్. అది ఇన్వెస్టింగ్ చేయడానికి ఆ ఫోర్స్ ని, ఆ రిస్క్ ని మిటిగేట్ చేయడానికి మీకు మీ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ యూ పే ద ఫండ్ చార్జెస్ టు ద మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్స్. వాళ్ళ రిస్క్ మిటిగేట్ చేస్తారు. డైలీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇంత అందరూ ఇంత సంపాదించేస్తుంటే ఒక్కటే రాకేష్ జంజన్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మరి ఈ పాటికి 100 మంది ఉండాల్సింది కదా. ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు మీకు, ఈ ఆల్ ఏఐ ప్రోగ్రామ్స్ ఇవన్నీ మీకు ఒక స్టాటిస్టిక్స్ ఇవ్వచ్చు, ఇవ్వదు అని చెప్పను. ఈ ఏఐ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ఒక లాజిక్ తో డ్రైవ్ అయి ఉంటాయి, అండ్ ఐ డోంట్ డినై దట్ ఆ లాజిక్ ఫాల్స్ అని నేను చెప్పను. బట్ ఫ్రాడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి
1: కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు.
0: డైరెక్ట్ గా ఒకట మీరే చేసుకోవాలి, మీరు జాబ్ అవి లేకుండా గో గెట్ యువర్ ప్రాపర్ ట్రైనింగ్, సిట్ డౌన్ డైరెక్ట్ గా చేసుకోండి. అదర్వైజ్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ ని ట్రస్ట్ చేయడం ఇస్ కరెక్ట్, బికాస్ ఈ యాడ్స్ ఈ రీల్స్ ఇవన్నీ అంటున్నాం కదా, ఇవన్నీ రాదర్ దెన్ ఇన్కమ్ ఇట్ ఈస్ ఆల్ సైబర్ ఫ్రాడ్. సో వీ షుడ్ బి అవేర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్.
1: అంటే కొంచెం మీరు చెప్పిన, మీరు చాలా చక్కటి క్యాలిక్యులేషన్ ఇచ్చారు, దాన్ని డీవియేట్ చేసింది నేను అడిగాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నా ఇంత వెల్త్ జనరేట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని అంటే డెఫినెట్ గా టెంప్ట్ అవుతారు పాపం కొంతమంది. నేను ఒక 2 లక్షలు పెట్టి రిస్క్ తీసుకుంటాను, 4 లక్షలు పెట్టి రిస్క్ తీసుకుంటాను అని అనుకుంటారు. బట్ దాని మీద పూర్తి అవగాహన లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్ గా అది బ్యాక్ ఫైర్ అవుతుందని
0: 100%. ఇట్ ఇస్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను ఆల్ ఆర్ లిసనర్స్. మన ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కూడా మనం డబ్బులు పెట్టి, సార్ నాకు ఒక 6% 5% ఇయర్ ఎండ్ కి ఇవ్వండి అంటే ఆయన ఇస్తాడు. కానీ మనం అది ఎందుకు చేయము? బ్యాంక్ వెళ్ళి ఎందుకు పెట్టుకుంటాం?
1: సేఫ్టీ,
0: సేమ్ థింగ్. అదంతే ఇవి ఇవేవైతే ఇన్స్టెంట్ మనీ, సిట్ అట్ హోమ్ అండ్ ఎర్న్ అని ఏవేవైతే వస్తున్నాయో అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్సే కావమ్మా. 9 out of 10 కేసెస్, 90% కేసెస్ లో అది ఇట్స్ అ సైబర్ ఫ్రాడ్. వీ హ్యావ్ టు రిపోర్ట్ దీస్ థింగ్స్ టు డిపార్ట్మెంట్. ఇట్స్ అ సైబర్ ఫ్రాడ్.
1: మేడం, టు క్లోజ్ విత్, మనం ఒక చక్కటి టాపిక్ తో స్టార్ట్ చేసాం, కాకపోతే ఎకనామిక్స్ ఇస్ ఆల్వేస్, అంటే ఇష్టపడే వాళ్ళకి అది బ్యూటిఫుల్ సైన్స్ లా ఉంటుంది, కానీ ఇష్టం లేని వాళ్ళకి అది అలాగా తల మీద నుంచి మేఘాల వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ టు పుట్ ఇట్ సింపుల్ మేడం, డబ్బు ఆనందాన్ని కొంటుందా, ఆనందాన్ని ఇస్తుందా? ఎస్ అండ్ నో అన్నారు. సో మీరు చాలా మంచి మాట ఒకటి చెప్పారు, కన్వీనియన్స్ ఇస్తుంది అని. సో ఆ కన్వీనియన్స్ తో డెఫినెట్ గా మన లైఫ్ ని ఈజీ చేస్తుంది డబ్బు. సో ప్రాపర్ ప్లానింగ్ తోటి మీరు అన్నట్టుగా మనం ఎంత, మన బ్యాలెన్స్ షీట్ కరెక్ట్ గా ఉండాలి, ఎంత వస్తుంది, దాన్ని ఎన్ని వేస్ లో దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న దాని మీద మనం దృష్టి పెడితే ఖచ్చితంగా
0: రిస్క్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. మెడికల్ ఎమర్జెన్సీస్ అండ్ మన యాక్సిడెంట్స్ ఆర్ నాచురల్ కెలామిటీ ఎమర్జెన్సీస్ ని వీ షుడ్ బి కవర్డ్, వీ షుడ్ బి ఇన్షర్డ్. మన మన సేవింగ్ అంతా దానికి వెళ్ళిపోకూడదు. సేవింగ్ అంతా, ప్రాణం అన్నది ఎంత పెట్టినా రిటర్న్ రాని విషయం, కానీ మనం సేవ్ చేసుకున్నదంతా మెడికల్ ఎమర్జెన్సీస్ కో వేరే ఎమర్జెన్సీస్ కో వెళ్ళిపోతే అగైన్ వి కమ్ బ్యాక్ టు జీరో, వి బికమ్ పూర్ అగైన్. సో రిస్క్ మేనేజ్మెంట్ అండ్ సేవింగ్ ఇన్వెస్టింగ్ ఈక్వల్ గా ఉండాలి. నేను ఇప్పుడు మీకు 1/3 1/3 అన్న లెక్క ఇచ్చాను. యూ షుడ్ హావ్ ఆస్క్డ్ మీ ఇన్సూరెన్స్ కట్టడం మరి ఏ 1/3 లో అంతు అని. బికాస్ ఐ సెడ్ 1/3 ఈజ్ యువర్ లివింగ్, 1/3 ఈజ్ యువర్ ఇన్వెస్టింగ్. విచ్ 1/3 ఆర్ యూ గోయింగ్ టు యూజ్ ఫర్ సచ్ థింగ్స్? యూ కాంట్ ఈట్ లెస్ అండ్ లివ్. సో ఇవన్నీ మీ షార్ట్ టర్మ్ గోల్స్ నుంచి ఇవన్నీ కూడా వెళ్ళాలి, బికాస్ యూ హ్యావ్ టు స్టే అలైవ్ అండ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో హ్యాస్ టు స్టే అలైవ్. సో వన్ ఆఫ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్ షుడ్ బి సెక్యూరిటీ.

0: ఆల్సో.
1: ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రీమియం కట్టాలన్నా, ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఫీజు కట్టాలన్నా, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్
0: ఎవ్రీథింగ్. ఇంత ట్రిఫియల్ గా ఒక జ్యువెలరీ కొనుక్కోవాలన్నా, ఫోన్ కొనుక్కోవాలన్నా కూడా అందులో వెళ్ళాలి. మీకు ఆ ప్లానింగ్ లేకుండా మీరు ఇంపల్సివ్ బయింగ్ చేస్తే యూఆర్ ఎంటరింగ్ ఎ ట్రాప్. ఇట్స్ లైక్ ఎ చీజ్ పుట్ బిఫోర్, ఒక ఎలుక ముందు చీజ్ పెట్టేస్తే ఎలా ట్రాప్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్స్టెంట్ లోన్స్ ఆర్ ఎ ట్రాప్. దే విల్ మేక్ యూ పువర్ ఇన్ లాంగ్ రన్.
1: కరెక్ట్ అండి. ఇంత లోన్ మీకు ఇస్తాము అంటారు కానీ వాళ్ళు ఆ లోన్ ఇస్తాము అన్నప్పుడు ఎంత ఈఎంఐ, ఎంత పర్సెంటేజ్ ఈఎంఐ కట్టాలి అనేది చెప్పరు. మనం కూడా యూజువల్లీ ఆలోచించాలి.
0: క్రెడిట్ కార్డ్ మీద ఎంత ఉంటుంది అనుకుంటున్నారు వడ్డీ
1: చెప్పండి మేడం?
0: 40% ఫైన్ ఉంటుంది.
1: ఓ మై గాడ్.
0: 40 డేస్ ఫ్రీ, ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 3 రూపాయలు వడ్డీ కన్నా పైన. మనం 40 డేస్ ఫ్రీ టైం ఎంజాయ్ చేసి కట్టలేకపోతే 40 డేస్ లో అది ఈఎంఐ కన్వర్ట్ చేస్తాం. స్టిల్ యూఆర్ పేయింగ్ దట్ ఇంట్రెస్ట్.
1: కరెక్ట్.
0: అండ్ మనం పెట్టుకున్న సేవింగ్ కి బ్యాంక్ లో 6% 7% వేస్తాయి కదా. సో ఇంపల్సివ్ బయింగ్, ఇంపల్సివ్ స్పెండింగ్ మీ ప్లాన్ లో ఉంటేనే మీరు చేయాలి, అదర్వైజ్ యూ కాంట్.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. ఇది ఇంతటితోటి ఆపడం కరెక్ట్ కాదు. ఈ వెల్త్ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అకార్డింగ్ టు టైమ్, అకార్డింగ్ టు ఏజ్ అండ్ అకార్డింగ్ టు అవర్ గోల్స్, ఈ విషయాల మీద మరోసారి మనం కలిసి శ్రోతలతో మాట్లాడదాం.
0: షూర్ గాండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: మీరు ఇంతవరకు డబ్బు ఆనందాన్ని కొనగలదా చార్టర్డ్ అకౌంటెంట్ మాడభూషి రాజంబల్ గారితో నిహారా కానేటి గారి ముచ్చట విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మీరు పేరు దేశవాసులు,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ

చిన్నరహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో మొదటి శ్రోత ఇల్లందుబాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చైతు, రాజ్విక, రాజా, మౌనిక, శ్రీలాస్య, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోష్ణి, రోహితవల్లి, సతాక్షి, అంబు, దివ్యశ్రీ, అక్షయ్, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, రాజా, తరుణి, జశ్వంత్, ఉమా, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్.

మొహరాన్, బాను, రాహుల్ కన్నా, శివరామకృష్ణ, జగన్మాత వీరంతా పాట వినిపించమని కోరుతున్న పాట ఎస్ జానకి పాడిన జాకీ చిత్రం నుండి ఈ పాట.

చిత్రం నుండి ఘంటసాల పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఇదే పాటను వినిపించమని ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు వెంకట నరసమ్మ కోరుతున్నారు. ఇదే పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. వినండి మీ అందరి కోసం గుండమ్మ కథా చిత్రం నుండి ఘంటసాల పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక, నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి, నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక, నాకు నచ్చిన పాట.
4: నా పేరు చంద్రకాంత గద్దె, నాకు నచ్చిన పాట.
5: ఆర్ ప్రియాంక ఎస్సీబి నగర్ నుండి, నాకు నచ్చిన పాట.
6: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

ఈరోజు సాయంత్రం 4:10 భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 19 మరియు 20 తేదీలలో ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. కిన్నరలారి శ్రోతలు ఉత్తరాయణ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగరం మండలం రాఘవాపురం నుండి గుండెటి వెంకట్రాములు, అదృష్టమ్మ చారిబాబు, ప్రభుదేవు, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, గుండెటి రాములు, నాగమణి, చందు, శ్రావణి, వర్ణిక, బాలకృష్ణ, లక్ష్మి, బీనశ్రీ, మురిపేటి స్వరూప, నాగయ్య వీరంతా కోరుతున్న ఈ పట్ట పండంటి కాపురం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట.

గోరంటాకు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా, భవానీ, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు ఇంకా ఇదే పాటను వినిపించమంటూ రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వినండి మీ అందరి కోసం ఈ పాట.

బాలగోపాలుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటను వినిపించమంటూ రాస్తున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, పయ్యావుల రామమూర్తి, స్వరూప, పెద్దిపోయిన సుధాకర్, లలిత, బాదావత్ లింగయ్య, సావిత్రి, సత్తి, శ్రీరామ్, లక్ష్మణి, లక్ష్మణ్ వీరంతా కోరుతున్న ఈ పాట బాలగోపాలుడు చిత్రం నుండి ఈ పాట.

అల్లుడు సీను చిత్రం నుండి కార్తీక్ హరిణి పాటను పాడిన పాటను వినిపించమంటూ అనుష, అంజలి, నవ్య, వీరమ్మ, శిరీష వీరంతా కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట నుండి కోరుతున్నారు.

నిలయంలో సమయం 3 గంటలు. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నిలయంలో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి అనివార్యం నాటకం వింటారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు, శ్రీ ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
2: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
1: నేనక్కా, భాస్కర్ అన్ని.
2: తమ్ముడు, ఏమిటా భాస్కర్, ఉదయమే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
1: ఏం లేదక్కా, మా అడ్రాప్స్ లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
2: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
1: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్ లో తాగి వస్తున్నాను.
2: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి

0: వచ్చేసేవారు కదా, అయినా అదేంటి బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
1: అబ్బే అదే లేదక్క, బాగానే ఉన్నాను, ప్రయాణ పడలేక అంతే.
0: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్ లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
1: బావగారు ఇంట్లో లేరా?
0: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
1: అదే సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించేద్దామక్క.
0: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కాని ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, నువ్వు అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
1: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
0: ఏమిటి తమ్ముడు?
1: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
0: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
1: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడేమైనా తేడా వస్తే నేనెలా తలెత్తుకు తిరగలను?
0: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని నువ్వేం ఆందోళన చెందుకు. చూస్తాను వాడెలా మేనరకం చేసుకోడు.
1: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొని సన్నాల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యత గండి కొట్టి అన్యోన్యతను అహోస్పాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
0: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు, వంట అయిపో వచ్చింది, భోజనం చేసి వెళదుగాని.
1: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి, తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
0: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకుని ఇప్పటి నుండి పొరపుచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగని నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
1: నాకు ఆ నమ్మకం ఉందక్క, అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తాం మరి.
0: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడిదుడుకు సంసారాన్ని ఆదుకున్నావో నేనెలా మర్చిపోగలం? నీ ఆశలు వమ్ము కానీయ, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
1: వస్తానక్క.
2: వాణి, వాణి.
0: వస్తున్నా.
2: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు, వంట ఇంకా పూర్తవలేదుగా.
0: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి, అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయి ఉంటుంది.
2: వాణి, ఏమిటా మాటలు? వాడి అభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడు అనుకున్నట్లే జరిగిపోతుందా?
0: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కాని కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంటో విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా. అవన్నీ మర్చిపోయి

0: ఎలా తప్పించుకోగలను?
1: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
0: దేశమంతా ఉంది, మన ఇంట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం! ఇంతకాలం సంసారం నెట్టుకు రావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళ విషయంలోనూ, వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు ఎంత మెచ్చుకుంటారో. అసూయపడేవాళ్లు కూడా ఉన్నారు, కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత, దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది. కర్మ కర్మ.
1: అబ్బా వాణి, వాడికింకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందరపడకూడదు.
0: నేను తొందరపడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే, కాని నీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తమామల ఆలన పాలన చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
1: అనుకున్నావు సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం ఏం బాగాలేదు.
0: చాలే, ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా. స్వయంగా నా అక్క కూతురేగా, అందుకే వాళ్ళిద్దరు శ్రీధర్ పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
1: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
0: ఎందుకట?
1: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే.
2: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
1: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
2: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
0: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
2: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
0: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయం చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనేమంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
2: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరేనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
0: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
1: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
0: హా, నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాగా ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
1: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కీ తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
0: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
2: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసపట్టడం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
0: ఇంకా కాని ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు హరియాసలు చేస్తానంటాం, అంతేగా? అంతేగా నీ ఉద్దేశం?
2: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు, ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.
0: అవునాయనా, ఇద్దరక్కల పెళ్లిళ్ళు చేసేసరికి మీ నాన్నగారి శక్తి సరిపోయింది. మీ చదువులకి మా తమ్ముడు సహాయం చేయకపోతే ఏ చిన్న ఉద్యోగమో చేసుకుని బ్రతకాల్సిన వాడివి. నా తమ్ముడు నిన్ను అల్లుడిని చేసుకుందామన్న ఆశతో మీ చదువులకి ఎంత సహకరించాడో నీకు తెలియకపోవచ్చు, తెలిసినా నీకు గుర్తు ఉండకపోవచ్చు. అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
1: బాగుందే నీ వరుస,

0: పూర్వ రోజులా ఇవి. కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
1: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
2: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదానివి కాదు.
1: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా. అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
0: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
1: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్న తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
0: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
1: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడవుతున్నాడని ఆనందపడ్డానే కాని నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
2: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
0: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్లి ఒక తప్పనిసరి వ్యవహారమే. కాని దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
2: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు. కాని పెళ్లి గురించి అదే మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకిష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్లికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
0: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడుతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనే మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కాని మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని సంసారాల్ని అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
1: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే. ఇదిగో వినండి నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
2: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్లు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
1: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపున పడ్డా. ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య నాన్నమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్ల అయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా పంపచ్చు జీవన ఫలమే, అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందపరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశమైపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
2: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
0: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
1: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: తండ్రిగా మీరు మీ బాధ్యతలు వెనుక మీ ఆవేదనను మనసుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు. చాలా మంది తల్లులది ఏమండి, చిన్న ప్రపంచం అండి. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలే.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకుని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుటి పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి నీ ఒడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి, ఏమిటా మాటలు? నీ స్థానం నా గుండెలు. రావాణి, రా.
2: వాణి, వాణి, వాణి.

0: శారదా, శారదా
1: వస్తున్నా.
0: కాసిన మంచినీళ్ళు పట్టరా,
1: ఇదిగోండి.
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలద్దరు ఫోన్ చేసే టైం ఏంది?
1: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
1: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
1: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా. అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే మా అంత కూడా చేసేస్తానంటారు.
2: బాగా చెప్పావమ్మా.
1: రండి అన్నయ్య, బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: మీకు కూడా కాఫీ పట్టుకుని వస్తాను.
2: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పని లేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
1: చాలే ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజేశు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందా.
2: అవునురా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్లు ఓటికొక్కరుంటారు, అందులో మా శారద్దే అగ్రతాంబులు.
0: అవునురా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం?
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేశు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అదొక్కటే లోపం, దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవన సారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందా.
0: శారద పట్టణంలో పెరిగిందా, అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
1: వస్తున్నానన్నయ్య.
2: చూసావమ్మా,
1: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు, నేను ఎప్పుడూ వెనబడిపోతుంటాను. నీ దంపతులిద్దరికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
1: ధన్యవాదాలన్నయ్య, ఇదిగో స్వీట్స్ తీసుకోండి.
2: అయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్ సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
1: అన్నయ్య, మీకు తెలుసుగా మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది.

0: ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
1: అదేంట్రా శ్రీధర్, కొంప తీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందేమైనా ప్రేమ వ్యవహారం?
2: బాగుందిరా మీ అమ్మ చెల్లెల వరుస, నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
1: మార్చి 23. ఎందుకు?
2: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు విడితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
0: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈ రోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సిమా?
1: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్లీ ఇంటికి వెళ్లి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
0: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
2: మా అక్క ఏమంటే తీసుకోలేదు. నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
1: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లారి ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడెప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
2: రాఘవ, మా అక్క నీకు భారీగా దొరకడం నీ అదృష్టం.
1: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను, పాటకు మా అప్ప అందట. నీ అక్క తమ్ముల గురించి మేమే చెప్పుకోవాలి.
2: నీ జీవ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరణేష్ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
1: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజార్ తెచ్చిన తర్వాత అక్షంతరం. వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలేరా, అన్ని పండిపోయాయని.
2: చాలా ఊరుకుందు, బజారుకెళ్లి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకున్నాం.
1: అవునవును, అన్ని మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్ల అమాయకురాలు కాబట్టే అన్ని నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. మాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. ఓటర్ లిస్ట్ లోను, బ్యాంక్ అకౌంట్ లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
0: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
1: అదేనమ్మా, క్యాంపస్ ఇంటర్వ్యూలని ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్లీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీలు వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
2: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడి గారు వాసు ఐఐటిలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
0: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేనన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
1: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేం ఆందోళన చెందకు.
2: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు. కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
1: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
0: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
2: సరేలే శారద, నేను కాదన్నానా.
1: శ్రీధర్, మరి నేను బయలుదేరుతానురా, సాయంత్రం వస్తాను.
2: అరే భోజనం చేసి వెళ్ళు గారు ఉండరా?
0: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
1: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: అమ్మా.
1: వాసు, బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
0: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
1: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం,

0: వాళ్ళ వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గరే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
1: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను, నువ్వేం ఆందోళన చెందకమ్మా. ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్ని దొరుకుతున్నాయి.

0: పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నాన్నమ్మ అంటుండేది. అందుకే కాబోలు
1: శారదా, అవి మీ నాన్నమ్మ తాతయ్య రోజులు నడిచి సూక్తులు. కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. వేరే గత్యంతరం లేదు.
0: మీకేమండి, ఎన్నైనా చెప్తారు. మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడ భోజనం ఎలా తింటున్నారో ఏమో. వాసు ఏడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
1: సరదా, నువ్వు అదే ఆటితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. నీతో పాటు నేను కష్టాలు పాలవుతాను. నాకు నువ్వు నీకు లేదు. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. తిరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది. దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారదా, అర్థం చేసుకో. పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళొస్తాను.
0: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు. చూడండి కాస్త.
1: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను.
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడు నేను నీవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారింట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్లారు. ఎందుకమ్మా, నాన్నగారుంటే ఇబ్బందేమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించింది తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంప తీసి అల్లుడు గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడు పెళ్లి గురించి.
0: అదేంటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పొచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా. తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా.
0: అయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు. అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరుస, అల్లారు ముందుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి, పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పు వచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
0: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకుని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
1: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
0: చాలేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
0: శాంతి అండి, ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
1: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
1: నాన్నగారు, అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నదే సమస్యగా ఆవిడ ఓ అమ్మాయికి రాదు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి

0: తినే తిండి వరకు అన్ని అమ్మకు సమస్యలే. ఇంకా తల్లి చాటు బిడ్డ అనుకుంటుంది.
1: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నశాలానికి ఎక్కుతుంది కోపం.
0: అమ్మా శాంతి, అసలు విషయం ఏంటో నువ్వు చెప్పు.
2: నాన్నగారు అదే
0: చెప్పమ్మా.
2: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
0: అంతేనా? నేనేదో పొరపాటున నేను తీసుకున్నాను అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మా తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
2: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మ నొప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మ నొప్పించే బాధ్యత మీదే.
0: సరేనమ్మా, సరే అన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతానే.
1: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నా. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు?
0: సరదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనతో ఉన్న అమ్మాయిప్రాణి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయ్యూ మన పెంపకంలో పెరిగిన వాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందాం అనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
1: ఏమండి, మన పెళ్లైన ఇన్నేళ్ళలో ఏనాడు మీ మాటకు మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరూ ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మన ఇంటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసులా అవుతుందండి?
0: శభాష్ శారదా, శభాష్. అమ్మాయి కురాలివే కాని అమ్మనిపించుకుందాం.
1: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురిని చేసుకోపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు.
0: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారదా. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాటపై నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారదా. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారదా.
1: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగు జాడలా నడవమంటున్నారా?
0: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
1: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
0: శారదా, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధలబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలిపోతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలా మంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవి చూస్తారు.
1: ఏమోనండి, నాకు అంత లోక జ్ఞానం లేకపోయినా వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
0: శారదా, శారదా ప్లీజ్ టెన్షన్ పడక శారదా, రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా?
1: మీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
2: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీకాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధం

0: సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పనిలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, పురుములేని పిడుగులా అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడవాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతేగా?
0: సరదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీకవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
1: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. నీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్ కు వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో? తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
2: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్లి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లిళ్లు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం నీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
1: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
2: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందని ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
3: అవునురా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
4: అమ్మా శారద, సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ల విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
2: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
0: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారం చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసగబారిపోతుంది. మాతృత్వ నమ్మకారంతో జాస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అల్లయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలా మాట్లాడుతున్నావా?
3: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది?
4: అమ్మా శారద, నీ మనసును ఒప్పిస్తే నన్ను మన్నించమ్మా.
2: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కులాంటి మిమ్మల్ని నొప్పించాను.
3: అదే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో చాలా మంది తమకు ఎదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
0: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
3: అదే మాటలరా, మనలో మనకి క్షమాపణ.
0: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అయితే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
1: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళ దత్యం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే

0: ఈ పెళ్లి జరుగుతుందని. నేను గాని సరళ గాని మా తల్లిదండ్రులను నొప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
1: కరెక్ట్ వాసు. ఈ కాలం పిల్లలు చాలా మంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను నొప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపును పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
0: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
1: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులిద్దరూ అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషన్ తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా, నువ్వు సరేనను. కాబోయే కోడలు, అదే మా అమ్మాయి, సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత సుఖమే జరుగుతుంది.
2: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
3: ఎంతైనా అమ్మాయికే ఓటు వేశాం, వీడు సామాన్యుడు కాదు.
0: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
3: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
1: వాసు.
0: మామయ్య,
1: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
0: అలాగే మామయ్య.
1: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా శారద, మాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
2: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
3: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం. అంతేలే మరి, అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరు నిర్ణయమే ఫైనల్. మేమంతా ప్రేక్షకులమే.
1: అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలమెక్కడదురా.

ఇంతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బీవీ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

హోలీ పండుగ మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. వినిపోయే పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పులి పెప్పులి చిత్రం నుండి ఈ పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 4:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత రాష్టపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము వారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 19 మరియు 20 తేదీలలో ఏర్పాటు చేసిన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్ 2026 ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.

దర్బార్, మై డియర్ స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు అడ్రస్ దిస్ ఆగస్ట్ గ్యాదరింగ్ ఇన్ దిస్ వాలిడిక్టరీ సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ ఆర్గనైజ్డ్ బై ద నేషనల్ గ్రీన్.

పండిట్స్, ఎక్స్పర్ట్స్ అండ్ డిగ్నరీస్, దేవియోర్ సజ్జనో నమస్కార్. మే లగ్తా హై కి ఆజ్ బహుత్ సహీ సమయ పర్ ముజే ఇస్ కాన్ఫరెన్స్ మే ఆనే కా అవసర్ మిలా హై. ఆజ్ హీ మే అమెరికా సే లౌటా హూ, జహాన్ హౌస్టన్ మే G20 ఎనర్జీ అబండెన్స్ మినిస్ట్రియల్ మీటింగ్ మే భారత్ కా ప్రతినిధిత్వ కర్నే కా ముజే అవసర్ మిలా. వహాన్ భీ హమారీ చర్చా కే కేంద్ర మే యహీ ప్రశ్న థా కి దునియా కి బఢ్తీ ఊర్జా ఔర్ వికాస్ కి జరూరతో కో పూరా కర్తే హువే హమ్ ఏక్ ఐసా ఫ్యూచర్ కైసే బనాయే జో సెక్యూర్, అఫోర్డబుల్, రిలయబుల్ ఔర్ సస్టైనబుల్ హో. ఔర్ మే ధన్యవాద్ దేతా హూ ఎన్జీటీ కే సభీ సాథియో కో జిన్హోనే ఇస్ దో దివసీయ చింతన్ కార్యశాలా కా ఆయోజన కియా హై. క్యోంకి జలవాయు పరివర్తన్ ఆజ్ కేవల్ చింతా కా విషయ నహీ హై బల్కి చింతన్ కా విషయ హై. ఔర్ జబ్ హమ్ కిసీ చీజ్ కి చింతా సే నికల్ కర్ ఉస్ పర్ చింతా కర్నే లగ్తే హై తో సమస్యా కా సమాధాన్ జరూర్ నికల్తా హై. సాథియో, యే వహ క్షణ హై జబ్ జలవాయు పరివర్తన్ కేవల్ ఏక్ వైజ్ఞానిక్ పరికల్పనా సే నికల్ కర్ సార్వజనిక్ ఔర్ రాజనీతిక్ చేతనా కా విషయ బన్ గయా హై. ఔర్ ఆజ్ ఇస్ కాన్ఫరెన్స్ కే సమాపన్ పర్ జహాన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్ థీమ్ పర్ పిచ్లే దో దినో సే విచార్ విమర్శ హువా హై, ముజే విశ్వాస్ హై కి ఉస్మే భీ యహీ భావనా ప్రముఖతా సే సామ్నే ఆయీ హోగీ. హమారే లియే యే గర్వ కి బాత్ హై కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి స్థాపనా కే సాథ్ హీ భారత్ మే ఆస్ట్రేలియా ఔర్ న్యూజిలాండ్ కే బాద్ డెడికేటెడ్ ఎన్వైరన్మెంటల్ ట్రిబ్యునల్ స్థాపిత్ కర్నే వాలా దునియా కా తీసరా దేశ్ ఔర్ పహలా డెవలపింగ్ కంట్రీ బన్ గయా హై. ये हमारी उस पुरानी सोच का आधुनिक इंस्टीट्यूशनल रूप है जिसमें मानव और प्रकृति के बीच सामंजस्य को महत्व दिया गया है. साथियों, भारत आज तेज गति से विकास और बदलाव के दौर से गुजर रहा है. हमारी इकोनॉमी का विस्तार हो रहा है, एनर्जी की जरूरतें बढ़ रही हैं और साथ ही हमारे शहर भी तेजी से बढ़ रहे हैं. ऐसे में हमारे सामने चुनौती केवल बढ़ती जरूरतों को पूरा करने का नहीं है బల్కి ఉనే ఇస్తరా పూరా కర్నే కి హై కి వికాస్ కి గతి భీ బనీ రహే ఔర్ పర్యావరణ కే సాథ్ సంతులన్ భీ. పావర్ తథా హౌసింగ్ ఔర్ అర్బన్ అఫేయర్స్ దోనో మినిస్ట్రీస్ కి జిమ్మేవారీ సంభాలతే హువే మే ఇస్ చునౌతీ కో బహుత్ కరీబ్ సే దేఖతా హూ. జలవాయు పరివర్తన్ కా అసర్ సిర్ఫ్ స్వాస్థ్య పర్ నహీ హమారీ బిజలీ వ్యవస్థా పర్ భీ పడా హై. మయీ మే లగాతార్ 4 దిన్ తక్ బిజలీ కి మాంగ్ నే నయే రికార్డ్ బనాయే और इस वर्ष 21 मई को यह सर्वकालिक उच्चतम स्तर अर्थात 270.82 गीगावाट तक पहुंच गई थी. बढ़ते हुए भारत को अधिक बिजली चाहिए, अधिक आवास चाहिए, बेहतर मोबिलिटी, पानी और इंफ्रास्ट्रक्चर चाहिए. साथियों, एनर्जी सेक्टर में हम इसी सोच के साथ आगे बढ़ रहे हैं. अगस्त 2026 तक हमारी नॉन फॉसिल फ्यूल इंस्टॉल्ड कैपेसिटी 304 गीगावाट से अधिक हो चुकी है. इसमें सोलर एनर्जी अकेले लगभग 168 गीगावाट है. आज हमारी इंस्टॉल्ड जनरेशन कैपेसिटी का लगभग 55% नॉन फॉसिल सोर्सेज से है और इसमें फाइनेंशियल ईयर 2025-26 में ही भारत ने रिकॉर्ड 44.6 गीगावाट सोलर और लगभग 6 गीगावाट विंड कैपेसिटी जोड़ी है. और मुझे आपको ये बताते हुए खुशी हो रही है कि माने प्रधानमंत्री जी के नेतृत्व में हमने पावर सेक्टर में 50% नॉन फॉसिल सोर्सेज की हिस्सेदारी का जो लक्ष्य 2030 तक हासिल करने का संकल्प लिया था उसे जून 2025 में 5 वर्ष पहले ही हासिल कर लिया है. यह पर्यावरण संरक्षण के प्रति हमारी प्रतिबद्धता भी है और हमारी संस्कृति भी. अब इसी सोच को हम अपने शहरों के विस्तार और विकास में भी आगे बढ़ा रहे हैं. भारत तेजी से अर्बनाइज हो रहा है. आज हम जो शहर बना रहे हैं, जो इंफ्रास्ट्रक्चर खड़ा कर रहे हैं, उसका प्रभाव केवल आज पर नहीं बल्कि आने वाली कई पीढ़ियों पर पड़ेगा. हम आगे शहरों की समस्याओं के समाधान के लिए अभी अर्बन चैलेंज फंड लेकर आए हैं. अमृत 2.0 के माध्यम से हम शहरों में वाटर सिक्योरिटी और सीवेज सिस्टम्स को मजबूत कर रहे हैं. पब्लिक ट्रांसपोर्ट और ग्रीन मोबिलिटी

దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమీతి ఏమూవగలవాడనని ఏకలవ్యుడు బొటనవే.

రాశిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికి అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు అందుకే ఖుషి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సిపాయి చిన్నయ్య చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట.

సిరివెన్నెల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మరిపాయింట్ ఒకటి మగ హౌస్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అమరదీపం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసి సిరిపడిన పాట

0: సరి సరి అనగానే మరి మరి కొసరాడు. మురిపాలే మన దంత స్వరమైనది
1: రాగము, ఇది కాలము
0: మన కళ్యాణ శుభవేళ.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అన్నదమ్ముల సవాల్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: ఊరాలన్నీ చేరువ చేసే
1: విడియాల
0: గడపిల్కా.

త్రిగీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయిన సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: country. Ukrainian President Volodymyr Zelensky said Kyiv used a range of missiles and drones in the attack. Pakistani authorities today detained Aleema Khan, the sister of jailed former Prime Minister Imran Khan, ahead of a planned protest by his Pakistan Tehreek-e-Insaf PTI party next week. Aleema Khan was detained in Lahore and transferred to Kot Lakhpat Jail. She was campaigning for the release of her 73-year-old brother, who has been incarcerated since 2023. India has made a strong start to its medal campaign in the 2026 Asian Games in Aichi, Nagoya, Japan, with two silver medals coming from shooting on the opening day. Indian shooter Ella Venil Valarivan won silver in the women's 10-meter air rifle individual event. Earlier, Ella Venil, Sonam Muskar and Vidarsa K. Vinod had won silver in the women's 10-meter air rifle team event, giving India its first medal of the Games. China won gold. Meanwhile, Indian women's cricket team has entered the final of the Asian Games after defeating Bangladesh by 114 runs in the semi-final. Indian men's hockey team opened their Asian campaign with a 13-win win over Indonesia today. And with that, we end this news bulletin.
1: Akashvani Pranthiya Vartala Vine Mundu Konni Vanijya Prakatanalu.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवां राष्ट्रीय पोषण माह.
6: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
5: आज ही अपनी नजदीकी आंगनवाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनवाड़ी है हमारी जिम्मेदारी.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మూలకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇక వార్తల వివరంగా. దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన

0: జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్టాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఊక చెట్టు వాగు వంతెనను రాష్ట పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,
1: రాష్ట్రం మొత్తం 22,000 కోట్లు, మా శీతక డిపార్ట్మెంట్ 16,000 కోట్లు, ఇందులో ఇల్లు 5 లక్షల ఇల్లు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 హెచ్పీ విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఐఎం రోడ్లు, ముంచీతల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తి స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్ యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ లో పలువురు చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమిరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో ఆయా గ్రామాల్లోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సదరం శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన ఆర్థో, కంటిచూపు, 23వ తేదీన వినికిడి జనరల్, 24వ తేదీన వినికిడి, 28న కంటిచూపు, 29న మానసిక, అక్టోబర్ 1వ తేదీన ఆర్థో, 3వ తేదీన మానసిక, 5, 6 తేదీల్లో ఆర్థో, 8, 15, 22, 26 తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్టంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యకుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి

0: కస్టడీ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను.
3: సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
5: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురువతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జలవాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసి ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపానే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఉక్తవతీ యత్ సద్య ఏవ జాతైః బహుభిః ప్రాకృతిక ఆపద్భిః స్పష్టం జాతం యత్ జలవాయు పరివర్తనానాం ప్రభావాన్ న్యూనీకర్తుం సుదృఢా జలవాయు కార్యయోజన ఆవశ్యకీ వర్తతే. నవదిల్ల్యాం అద్య సాయంకాలే ఆయోజితస్య పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్య సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయంతి రాష్ట్రపతిః ఉక్తవతీ యత్ వైశ్విక వైజ్ఞానిక సముదాయేన సంచేతన ప్రదత్త అస్తి యత్ జలవాయు సంబద్ధం సంకటమధునా అత్యంతం గభీరం జాతం. సా సమస్యాయాః నివారణాయ సమాధానాయ చ స్థానీయ ప్రాదేశిక వైశ్వికేషు సర్వేషు స్తరేషు సంబద్ధ పక్షాణాం మధ్యే సక్రియ సహకార్యం సుదృఢీకర్తుం బలం దత్తవతీ. యువశక్తి మాదక ద్రవ్యేభ్యః రక్షితుం సర్వకారః శత సప్తాహాత్మకం మహాభియానం అనుకల్పయామాస. యువా మంత్రాలయేన సప్తషడోత్తరైకసహస్ర స్థానేషు సంకల్ప సమారోహస్య సంచాలనం విధీయతే. మంత్రాలయేన అభిహితం యత్ ఏషః ఉపక్రమః ఏకసప్తత్యుత్తర చతుశ్శత మండలీయేషు మై భారత్ కార్యాలయేషు తథా సమన్విత సంస్థానాం షణ్ణవత్యుత్తర పంచశత స్థానేషు సమాయోజ్యతే. సమారోహస్యాస్య ముఖ్యం లక్ష్యం తావత్ మాదక ద్రవ్య ముక్త శపథ గ్రహణేన హస్తాక్షరాభియానేన విషయాధారిత పథ నాట్యైః వాక్యలేఖనేన యువనేతృత్వ సంవాదైశ్చ సందేశం అవ్యవహిత రూపేణ యువజన పర్యంతం ప్రాపణమస్తి. పంజాబస్య యువవర్గం మాదక వ్యసనాత్ మోచయితుం మంత్రి అర్జునరామ మేఘవాలః మాదక ద్రవ్య ముక్త యాత్రాయాః తృతీయ పూర్తి మండలం ఉద్ఘాటితవాన్. ఆసఫ్వాలా స్మారకే అసౌ ఏక సప్తత్యుత్తర నవదశ శతతమ వర్షస్య హుతింగతేభ్యః వీరభటేభ్యః శ్రద్ధాంజలిం అదదాత్. అత్రాంతరే వార్తాహరాన్ సంబోధయన్ మంత్రిణా ప్రతిపాదితం యదేషా యాత్రా నహి రాజనీతి ప్రేరిత అపితు లోక సంగ్రహాయ ప్రవర్తితాస్తి.
8: नशा मुक्त पंजाब, नशे से हम दूर रहें और हम पंजाब विकसित पंजाब बनाएं। हम कैसे बनाएंगे जब हम स्वस्थ रहेंगे, नशे से दूर।

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈపూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 జానపద సంగీతం వింటారు. 7:45 కిన్నెర లహరి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్@9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 అఖిల భారత రవివాసరీ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ సాయంత్ర ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారంలో నీలగిరి చేపల పెంపకం గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 అల్జీమర్స్ వ్యాధి అవగాహన ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 వృద్ధాప్యంలో మతిమరుపు అల్జీమర్స్ వ్యాధి ప్రత్యేక కార్యక్రమం. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొందుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అత్తగారి ఇష్టం కథానిక భూలోక అమృతం తేనె ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 1:50 ఉర్దూలో వార్తలు.

రెండు గంటలకు మిడ్ డే న్యూస్, 2:15 దుపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం వింటారు. 4 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.

కిశోర వయస్సులో ఆహార నియమాలు పరిచయం. మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం. ఇంకా జానపద గేయాలు వినవచ్చు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూసెట్ 9. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 గడ్డం అంజయ్య బృందం వారి చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బావా బావా మరిది చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట.
6: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
8: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట అన్వేషణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:00 మార్కెట్ ధరలు.

నమస్కారం అండి. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఎల్నినో ప్రభావం అని గత ఏప్రిల్ మే మాసం నుంచి కూడా ప్రభుత్వ పరంగా కానీ వ్యవసాయ శాఖ తరఫున కానీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి కానీ రైతులకు ముందస్తు సమాచారం తెలియజేస్తున్నాము. ఈ ఎల్నినో ప్రభావం అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల సముద్ర ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటం వలన మామూలుగా మనకు సాధారణంగా వచ్చే ఈ ఋతుపవనాల యొక్క గమనం మార్చుకుని కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షపాతం, మరికొన్ని ప్రదేశాల్లో తక్కువ లోటు వర్షపాతం కురవటం వల్ల బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనము ఈ ప్రపంచ వాతావరణ సంస్థ ద్వారా కానీ లేదా మన భారతదేశం వాతావరణ సంస్థ ద్వారా కానీ ముందస్తుగా మనం సమాచారం సేకరించి ప్రభుత్వ పరంగా రైతులకు అందరికీ కూడా ముందు నుంచేనే మనము ఈ సమాచారాన్ని చేరవేసి తదనుగుణంగా వాళ్ళ యొక్క పంటల ప్రణాళికలను, నీటి లభ్యతను బట్టి ఆలోచించుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు దాదాపు మనకు ఈ వర్షాకాలం ప్రారంభమై 4 మాసాలు కూడా గడిచిపోవస్తుంది. మరి ఇప్పటి వరకు మనము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాపాతాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకు జూన్ మాసం నుండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసం వరకు రావాల్సిన వర్షపాతం దాదాపు 600 మిల్లీమీటర్లకు గాను కేవలం 480 మిల్లీమీటర్లు మాత్రమే ఇప్పటి వరకు కురిసింది. అది కూడా ఒక 46 నుంచి 48 వర్ష రోజులనే. మరి ఈ వర్షపాతం లోటు దాదాపు మనకు ఒక 20% వర్షపాతం లోటు గమనించడం జరిగింది. అట్లానే మనకు దాదాపు ఉన్న ఈ 33 జిల్లాల్లో కూడా దాదాపు 18 జిల్లాల్లో ఇప్పటి వరకు కూడా మనకు సగటు వర్షపాతం నమోదు కాలేదు. దాంతోపాటు మనకు ఎక్కడైతే ఈ చెరువులు గాని, కుంటలు గాని, బావులలో గాని ఇప్పటి వరకు కూడా ఈ భూగర్భ జలాలు వృద్ధి చెంది మంచి నీటి లభ్యత కూడా లేకుండా ఉంది. మరి గోదావరి మరియు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కూడా తక్కువ వర్షపాతం కురవటం వల్ల ఇప్పటి వరకు మనకు జలాశయాలకు కూడా తగినంత నీరు వచ్చి చేరట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ పరంగా కూడా మనం మొదటి నుంచి కూడా వరి ఏరియాను కొద్దిగా తగ్గించుకొని మనకు ఇతరత్ర తక్కువ నీటితో పండే నూనె గింజ పంటలు కానీ, చిరుధాన్యాలు కానీ, పప్పుదినుసు పంటలు కానీ పండించుకోవాలని మనం రైతులకు ప్రణాళికబద్ధంగా మొదటి నుంచి కూడా మనం చెప్తున్నాము. తదనుగుణంగానే కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో ఈసారి మనం గమనించినట్లయితే పత్తి పంట ఎక్కువ విస్తీర్ణంలో దాదాపు 1 లక్ష ఎకరాలు కూడా ఎక్కువ ముందు సంవత్సరాల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినారు. అలాగనే పప్పుదినుసు పంటలు కూడా మనకు దాదాపు 5 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ సాగు కాదు. మనకు గత సంవత్సరం యొక్క సగటు సరాసరిని చూసుకున్నట్టే కానీ ఈ సంవత్సరం దాదాపు మనకు 7 లక్షల ఎకరాల వరకు ఈ పప్పుదినుసుల పంటల సాగు చేరింది. మరి అలానే మనకు వరి పంటకు మనం కొంత తగ్గించుకోవాలని రైతులకు ఇప్పటివరకు చెప్పినప్పటికీ మనకు దాదాపు మనకు 65 లక్షల ఎకరాలకు గాను ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 56 లక్షల ఎకరాల వరకు కూడా వరి పంట నాటడం జరగడం చూస్తున్నాము. మరి ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి కూడా మనకు ఈ ఆగస్టు మాసం చివరి వారం నుంచి కూడా మనకు బెట్ట పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ముఖ్యంగా మనకు ఈ బావుల కింద వరి సాగు చేసిన వాళ్ళు కూడా నీటి లభ్యత లేక చాలా మట్టుకు మనకు ఈ వేసిన పొలాలు కూడా మనకు నీటి కొరతకు గురవుతున్నాయి. మరి అలానే మనకు మొక్కజొన్న కానీ, పత్తి కానీ, ఇతర చిరుధాన్య పంటలు కూడా మనకి ఇప్పుడు మంచిగా పెరిగి ఏపుగా ఉన్నాయి కానీ నీటి తేమ సరిగ్గా భూమిలో లేక ఇప్పుడు అవి మనకు పూత పింద దశలకు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో రైతులు ఏ విధంగా ఈ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్ మాసంలో కూడా మనకు ఉన్న సమాచారం ప్రకారం పెద్దగా ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగానే అంచనాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి మరి రైతు సోదరులందరూ కూడా మొదటగా ఇప్పుడు ఈ ఉన్న పంటలను కాపాడుకోవడానికి ఎక్కడైతే మనకు వరి పంటలు వేసి బోర్ బావుల కింద సాగు చేస్తున్నారో

0: అక్కడ మనకు ఎప్పుడు కూడా పొలంలో నీరు నిలగట్టకుండా మనకు ఒకసారి నీటిని గనక పొలంలో వదిలిన తర్వాత ఆ నీరు మొత్తం భూమిలోనికి ఇంకిన తర్వాతనే తదుపరి మళ్లీ నీటిని అందించినట్లయితే కొంతవరకు మనం నీటిని ఆదా చేసుకుని ఉన్న పంటలను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. మరి అలానే మనకు ఈ మధ్యలో మనకు వరి పంటలో తక్కువ నీటితో పండించే స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్పాము. అలానే మనకు గవర్నమెంట్ పరంగా కూడా మనకు ఈ సన్న రకాలకు కొంచెం ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉంది కాబట్టి ప్రభుత్వం సిఫారసు చేసిన ఈ 7 రకాల సన్న రకాలనే తక్కువ కాల పరిమితి ఉన్నాయి వేసుకుని మనకు 6 తడిగా కూడా వరి పంట పండించుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా నిలగట్టకుండా మనకు ఈ 6 తడి వ్యవసాయ నీటి సాగు పద్ధతి గురించి మనం మా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఉన్న కేవీకి గానీ డాట్ సెంటర్ల ద్వారా కూడా మనకు రైతులందరికీ కూడా ప్రదర్శన క్షేత్రాల్లో చూపడం జరిగింది. ఒక 6 అంగుళాల ప్లాస్టిక్ పైప్ ను ఒక 40 సెంటీమీటర్ల లోతుల్లో మనం సగం వరకు భూమిలో రంధ్రాలు చేసి దాన్ని ఉంచిన తర్వాత ఆ పైపులో మనకు భూమిలో ఎన్ని నీళ్లు ఉంటే ఏ లెవెల్ వరకు ఉంటే ఆ లెవెల్ వరకు ఈ పైపులో కూడా మనకు నీళ్లు కనపడతాయి. కాబట్టి ఈ నీటిని మనం గమనించుకుంటూ ఎప్పుడైతే భూమి లోపలి పొరలకు గనక నీళ్లు పోయినప్పుడు మాత్రమే తిరిగి మనం వరి పంటకు నీళ్లు అందించినట్టయితే తక్కువ నీటితోనే వరి పండించే అవకాశం ఉంటుంది. అలానే మనకు భూమిలో ఉన్న తేమను కూడా సంరక్షించుకోవడానికి ఎక్కువ మొత్తంలో మనము గుంటుక గాని తర్వాత అంతర్ కృషి చేయడము, కలుపు మొక్కలను నివారించడము. ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మనకు తేమ కొరకు పంట మొక్కలతో పోటీ పడతాయి కాబట్టి తదనుగుణంగా మనము ఎప్పటికప్పుడు కలుపును నివారించినట్లయితే ఉన్న తేమను సంరక్షించి పంటలకు మనం అందించే అవకాశం ఉంటుంది. మరి ఎక్కడైతే మనకు కొద్దిగా బావల కింద గానీ లేకపోతే పాము పాట్స్లో గానీ కొద్దిగా నీటి లభ్యత ఉన్నట్లయితే మనకు సాంప్రదాయ నీటి పద్ధతులుగా కాకుండా సూక్ష్మ నీటి పద్ధతులు అంటే బిందు సేద్యం గాని తుంబర సేద్యం ద్వారా ఈ ఉన్న నీటిని మనం వినియోగించుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణానికి ఏ ఉన్న నీటిని అందించే అవకాశం ఉంటుంది. అలాగే నీటి యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వ తరఫున కూడా ఈ సూక్ష్మ సేద్య పరికరాల కొరకు మనకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా మనకు సన్న చిన్నకారు రైతులకు అలాగే మనకు ఎస్టీ ఎస్సీ రైతులకైతే మనకు 90% సబ్సిడీ అందిస్తుంది. దాదాపు మనకు ఒక 10 నుంచి 12 ఎకరాల వరకు కూడా రైతులకు ఈ అవకాశం ఉంటుంది. అదే ఇతర బీసీ మరియు ఇతరత ఫార్మర్లకైతే దాదాపు మనకు 70 నుంచి 80% వరకు ఈ సబ్సిడీపై ఈ పరికరాలు అందిస్తారు. మరి వీటిని అన్నిటి కూడా ఉపయోగించుకొని రైతు సోదరులు ఇప్పుడున్న ఈ బెట్ట పరిస్థితులలో లేదా వర్షాభావ పరిస్థితులలో సమర్థవంతమైన ఈ నీటి యజమాన్యం చేసుకుని తేమను సంరక్షించుకుని ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే పంటలను కాపాడుకుని దాదాపు మనకు ఉన్న ఈ పంటలను మనకు కనీసం నవంబర్ వరకన్నా మనం కాపాడుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో మనం వేసిన పంటలను కొంత దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.
1: రైతు సోదరులకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీమతి ఏ రాములమ్మ గారు పాల్గొని రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. గుర్తుంచుకోండి, ఈ నెల 24వ తేదీ గురువారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, ఎస్టీడీ కోడ్ 040.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక సినీ గీతం. ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్ కి ఆలపించిన గీతం విందాం. గీత రచన సుద్ధాల అశోక్ తేజ, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: ఫిదా చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ ను నిర్వహించనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్ లో భారత్ బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
2: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
1: जीव वैविध्य नष्टम नीति कोरता भूक्षयम वंटिवी ई అసమతుల్యతలకు ఉదాహరణలని ముర్ము చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
2: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్థరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయి సే జుడే. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే.
1: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్టాల్లో భాగస్వామ్య రాష్టాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుస్సపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్ లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండే సోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్ లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేక

ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర మూడవ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్ ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమాపేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమాపేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ కార్ప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమాపేశాన్ని నిర్వహించనుంది. ఈ సమాపేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్ష సమాపేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బేత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్సా కె వినోద్, సోనం ఉత్తమ్ మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2020

0: 2026 ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ ను నిర్వహించనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల రెండో సెమీఫైనల్స్ లో మహిళల క్రికెట్ లో భారత్ బంగ్లాదేశ్ పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీతంలో కొన్ని జానపద గీతాలు వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెరు లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొండవీటి సింహం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లింద బాటం ఫీడ్ బస్తీ నుంచి కన్నాపాసి, చిన్నపాసి, బాలాపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, సునీత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, రాజ్

రిజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధా పాసి, భవా పాసి, రోహిత్, రోష్ని, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఎండి షాకీర్, షహజాది, మెహ్రాన్, ఖస్సు, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత.

అని బలంగా ఉన్నది కన్న చుక్క, అబుబరాల మీదుది జున్ను ముక్క. అని బలంగా ఉన్నది కన్న చుక్క, అబుబరాల మీదుది జున్ను ముక్క. దాన్ని చూసి దాన్ని సోపు చూసి దాన్ని చూసి దాని

సోపు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, గుగ్గిలాల గుమ్మ సోపు చూడకుంటే అగ్గిలాటి ఈడు నాకు భగ్గుమంటే, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, దాని కట్ట సత్తేది లోని గుడ్డు, ఎట్ట నాకు దక్కేది తేనె బట్టు.

నాగమల్లి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుంచి కార్తీక్, ప్రత్యూష, విజయ్, వాణి, గణేష్ కుమార్, సంధ్యారాణి, సురేష్, దమయంతి, విజయలక్ష్మి, హేమ, యశ్వంత్ మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు సుజాతానగర్ రాఘవాపురం నుంచి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవా, భద్రమదేవి, కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మణి, సాయి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య మరియు వారి కుటుంబ సభ్యులు.

అగ్నిగుండం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతీనూర మండల్ చిద్దూరు నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ రాజ్ కోటి విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య ప్రవళిక మరియు వారి కుటుంబ సభ్యులు

కిన్నెరల హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ రోజు రాత్రి 8:30 వినవచ్చు. తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఉత్సవాన్ని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేభ్య పత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్ శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధ సుమనో బాలాధరో య ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్మంగళం. చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి కాశీ వెంకటేశ్వర స్వామి వారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము, ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలం ఉంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణభట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామి వారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు, ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటం అనే పర్వతం ఉండేది. ఆ త్రికూటం అనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అన్నీ కూడా అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే, ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు
2: సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత
1: మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకుని దాదాపుగా

0: సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణు దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతో ప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వరీయ సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిదచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేశ నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్వాత్మనీదం నిజమాయ అర్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షి భయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పర సహ ఆత్మమూల పరాత్పర మాం అవతు నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్యదృక్ సాక్షి ఉభయం తదీక్షతే. బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను శ్రీమాన్ నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు, చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు హరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణం వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి వన విహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో 6వ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా 2 మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా 4 ఏనుగులు, 4 గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు.

0: నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో నాట్యాలతో నృత్యాలతో వేద ఘోషాలతో అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా లేదా మన అదృష్టమా లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్య యస్తస్య పారే విరాజతే విభూ. పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తారు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు కూడా 1000 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. నా బంధువులు భార్యలు వారందరూ కూడా ఉన్నారో లేదో కూడా తెలియదు, కానీ నన్ను రక్షించేది నీవే ఓ పరమాత్మ, కావవే వరదా అని తను ప్రార్థిస్తూ ఉన్నాడు. నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునఃకోర్హతి గంతు మీదితుం యథానతస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు? నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనబడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మహాత్మ్యాన్ని నేను ఏమయ్యా ఏమని వర్ణించగలను? ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరు కూడా నీ మహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి

నేను నీ మహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య ధర్మకర్మవా న నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయా తాన్యనుకాలమృచ్చతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ ఎప్పుడూ పుట్టడు, పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ అలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మలేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతున్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు. అంటే మనమందరం కూడా గుణబద్ధులము, దోషబద్ధులము. అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ నిన్ను, నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా? ఎందుకు నిన్ను పూజిస్తారు? ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు, సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణు అణువుని కూడా చక్కగా తెలుసుకున్నవాడివి నీ ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్పతి హరిం ఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు, నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మ బంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే ఉరుబలేన. సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్ నమస్తే. పరమాత్మ దీనికన్నా నేను ఏమి చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి 2 శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూథపతిరంబుజ హస్త ఆర్తః.

0: అహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమరణమార్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగుహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ ఏడు కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్ని అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. మూడు రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న మూడు రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక్క వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్లిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్లిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదే విధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకుని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతిలో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా. ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలా

0: అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అని అంటే సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి, మీరు ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనసులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్లి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్ర దర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక. తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్ర స్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకుని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం, మంగళం పాడదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. మిర్చి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా మరియు ఇదే పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు మచిలీపట్నం నుంచి సుబ్బలక్ష్మి, కార్తీక్, ప్రత్యూష, విజయ్, వాణి, ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్రనాథ్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

సీతాకోక చిలుక చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ నుంచి బాలరాజు, రేణుక, హరిణి, లోకేష్, పద్మజ, ప్రకాష్, రాధా, సీతారాం, భాస్కర్, స్వాతి, అనంత్, జ్యోతి, రఘు, జ్యోతిశ్రీ, ప్రసూన, శేషాద్రి, పవన్, పవన్, వాంగ్మయి, కళ్యాణి, రమేష్, సుజిత, నిఖితా.

రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు.

ఇంజనీరింగ్ హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల సమాచార సంధ్య 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అలనాటి మధుర గీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కొన్ని సినీ గీతాలు. శివమణి చిత్రం కోసం హరిహరన్ కౌశల్య ఆలపించిన గీతం విందాం. గీత రచన సంగీతం చక్రి.

0: ఇప్పుడు
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురమ అలనాటి మధురి గీతాలు వింటారు. మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా పి సుశీల పాడిన పాట.

మధురమ్మ అలనాటి మధురగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పిసిసిలా పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారంలో నీలగిరి చేపల పెంపకం గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 అల్జీమర్స్ వ్యాధి అవగాహన ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెరలహరి. 9:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 9:30 ఏకచిత్రగానం వినవచ్చు. 10:00 వృద్ధాప్యంలో మతిమరుపు అల్జీమర్స్ వ్యాధి ప్రత్యేక కార్యక్రమం.

12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి దొంతుతాయి కులకర్ణి గారి గాత్ర సంగీతం వినవచ్చు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో అత్తగారిష్టం కథానిక, ఇంకా భూలోక అమృతం తేనె ప్రసంగం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూల వార్తలు. దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం. 3:30 ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 చిత్రగీతాలు వినవచ్చు. ఇక సాయంత్ర ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో కిశోర వయస్సులో ఆహార నియమాలు పరిచయం, మిశ్రమ పంటలు అనేక లాభాలు ప్రసంగం, ఇంకా జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర్లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్@9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ అలనాటి మధురి గీతాలు వింటారు. 10:00 గడ్డం అంజయ్య బృందం వారి చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:05 దాటి 35 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz పై 5:55 మా ప్రభాత ప్రసారం ప్రారంభం అవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.